0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One.

0: Travelopod.
1: Travelopod.
0: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
2: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
3: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
4: చెప్పలే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
3: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One. టికెట్ గెలుచుకునే అవకాశం ఫ్రమ్ మై పర్స్యూ ఇన్ జస్ట్ 3 సింపుల్ స్టెప్స్. 1. డౌన్లోడ్ మై పర్స్యూ యాప్. 2. సైన్ అప్ అండ్ కంప్లీట్ కేవైసీ. 3. అంతే సింపుల్, టైప్ రామ్ మిరియాలా ఇన్ ద చాట్ మెసేజ్ అండ్ యూ విల్ గెట్ 1 ఫ్రీ టికెట్. మరి ఇంకెందుకు ఆలస్యం? డౌన్లోడ్ ద మై పర్స్యూ యాప్ టుడే అండ్ గెట్ యువర్ ఫ్రీ టికెట్. మై పర్స్యూ, దట్ ఈస్ MYPURSU. Powered by Realtor Nagaraj Annaya. Gold sponsor, My Pursue. Silver sponsors, Apex Consulting Services.

0: out, party, caterings, yedena sare, the best vegetarian restaurant in the Bay Area. Chaat Bhavan, in multiple locations. For details, visit chaatbhavan.com.
1: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్ డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్. మరెందుకు ఆలస్యం? కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.
2: Are you a Java developer? Good news! Apex Consulting is immediately looking for 50 Java developers. Candidates should have a valid work visa with at least 2 years of experience. Hardworking and committed candidates only. If interested, email info@apexconsultingservices.us.
0: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie, Nagarajanayya. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
3: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
0: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajanayya at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.

0: విరిజల్లు శ్రోతలకు వెన్నెల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎప్పటిలాగానే ఈ ప్రసారాన్ని మీకు సమర్పిస్తోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ. మంత్రతంత్రాల్లేవు, మాయామర్మాల్లేవు, పూజా పురస్కారాల్లేవు, ప్రార్థనాగీతాల్లేవు, ప్రశంసా కీర్తనలు లేవు, పాద నమస్కారాలు లేవు, ఆశీర్వాద వచనాలు లేవు. ఉన్నదల్లా మాటల్లోని శక్తి, శక్తివంతమైన మాటల పొందిక, వినేవారి మనసుల్ని సూటిగా తాకే మాటలు, స్వీయ జ్ఞానమే సర్వోత్కృష్టమైనదని నొక్కి వక్కాణించే మాటలు. అలాంటి మాటలతో, ప్రసంగాలతో సుమారు 7 దశాబ్దాల పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేసిన, నమ్మిన వారికి వెలుగుదారులు చూపించిన ఆలోచనాపరుడు, ప్రసంగకర్త జిడ్డు కృష్ణమూర్తిగారు. ఆయన జీవనరేఖలు 9వ భాగం ఈరోజు. కృష్ణమూర్తిగారి జీవితంలో జరిగిన అనేక సంఘటనల గురించి గత 8 భాగాలుగా తెలుసుకుంటున్నాం. కృష్ణమూర్తిగారు స్వతంత్ర ప్రసంగకర్తగా ప్రస్థానం ప్రారంభించడానికి పూర్వం కొనసాగిన ఆయన దివ్యజ్ఞాన సమాజ ప్రయాణంలో అతి కీలకమైన ఘట్టం 1922 ఆగస్టులో కాలిఫోర్నియాలోని ఓహైలో జరిగిన ప్రాసెస్. ఈ పరివర్తన ప్రక్రియ గురించి గత భాగంలో చాలా వివరంగా తెలుసుకున్నాం. ఉన్నట్టుండి విపరీతమైన శారీరక బాధకు లోనవ్వడం, బాధతో మెలితిరిగిపోవడం, ఆ సమయంలో ఏదేదో మాట్లాడడం, కొన్నిసార్లు స్పృహ కోల్పోవడం, కొన్ని గంటల తర్వాత తేరుకోవడం, ఇలా జరిగేది ఆ ప్రాసెస్. అలాంటి మార్మిక అనుభవాల సంఘటనలు 1922 ఆగస్టు నుంచి నవంబర్ వరకు కొనసాగాయి. ఆ సమయంలో కృష్ణ తన భౌతిక శరీరం నుంచి అతీంద్రియ లోకానికి వెళ్ళొస్తాడు, లేదా కొన్నిసార్లు అతీంద్రియ గురువులే ఆయన కోసం క్రిందకు దిగి వస్తారు అని వాళ్ల విశ్వాసం. ఇదంతా జరుగుతున్న రోజుల్లో ఓహైలోని కుటీరంలో కృష్ణతో పాటు తమ్ముడు నిత్య, కొత్త సన్నిహితురాలు రోజ్లిండ్, అన్నదమ్ముల్ని అమెరికాకి తీసుకొచ్చిన వారింగ్టన్, వీళ్లు మాత్రమే ఉండేవాళ్లు. ఈ బాధామయ సంఘటనలు తగ్గాక 1923 మొదట్లో ఓహైలో వాళ్లు నివాసముంటున్న 6 ఎకరాల తోటని బ్రదర్స్ ట్రస్ట్ తరఫున కొనుగోలు చేశారని కూడా తెలుసుకున్నాం. 1923 జులైలో ఆస్ట్రియాలోని వియన్నాలో జరిగే దివ్యజ్ఞాన సమాజ సభలకు హాజరవడానికి కృష్ణ నిత్యాలు యూరోప్కి బయల్దేరారు అన్న అంశం దగ్గర క్రిందటి భాగాన్ని ఆపాం. ఇక్కడ్నుంచి మిగతా విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. నిత్య టీబీ చాలా వరకు అదుపులో ఉంది. రోజ్లిండ్ వాళ్లతో యూరోప్కి వెళ్లలేదు. అన్నదమ్ములిద్దరూ ప్రయాణించిన ఓడ 1923 జూన్ 11 ఇంగ్లాండ్లోని ప్లిమత్ రేవు పట్టణాన్ని చేరుకుంది. వాళ్లని ప్రత్యక్షంగా ఆహ్వానించడానికి లేడీ ఎమిలీ వచ్చింది. ఈమె పేరు గుర్తుంది కదా, కృష్ణకు తల్లి ప్రేమను పంచే మహిళ, ఆయన కంటే 20 సంవత్సరాలు పెద్దది అని తెలుసుకున్నాం. కృష్ణ కూడా ఎప్పుడూ ఎమిలీకి సన్నిహితంగా ఉండడానికే ఇష్టపడేవాడు. దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు కూడా క్రమం తప్పకుండా ఎమిలీ, కృష్ణల మధ్యన ఉత్తరాలు నడుస్తుండేవి. అప్పటికీ దాదాపు 1 సంవత్సరం క్రిందట ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి వెళ్లే ముందు చూడడమే ఎమిలీని మళ్లీ ఇప్పుడు కలుసుకున్నారు. కృష్ణ నిత్యాలు కూడా 1921 నవంబర్లో లండన్ని వదిలేశాక 1.5 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడే అక్కడికొచ్చారు. ఎమిలీ కృష్ణ నిత్యాలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది. అందరూ కలిసి మిస్ డాడ్జ్ ఇంటికి వెళ్లారు. మిస్ డాడ్జ్ కూడా గుర్తుందనుకుంటాను, కృష్ణ నిత్యాలకు ఆర్థిక సహకారం అందించింది ఈవిడే. అమెరికాలో ఎస్టేట్ కొనుగోలు చేయడానికి కూడా ఆమె సహాయం చేసింది. లండన్లో 4 రోజుల పాటు తీరిక లేకుండా ఇంటర్వ్యూలివ్వడం, వివిధ సమావేశాల్లో ప్రసంగించడం కొనసాగించాడు కృష్ణమూర్తి. 19 జులై 1919 దివ్యజ్ఞాన మహాసభల కోసమని ఆస్ట్రియాలోని వియన్నాకి వెళ్లారు. అది 2 రోజులు కొనసాగుతుంది. దాని తర్వాత 2వ అంతర్జాతీయ స్టార్ ఆఫ్ ది ఈస్ట్ సమావేశాలు జరిగాయి. ముందు ప్రణాళిక ప్రకారం అనీ బిసెంట్ ఈ సభలకు రావాల్సి ఉంది. అయితే అడయార్లో ఆమెకు తేలులాంటి విషపు పురుగేదో కుట్టడంతో చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అందుకని దివ్యజ్ఞాన సమాజ సమావేశాలన్నింటినీ జనరాజదాస నడిపిస్తే స్టార్ ఆఫ్ ది ఈస్ట్ సమావేశాల బాధ్యత కృష్ణమూర్తిదయ్యింది. స్టార్ ఆఫ్ ది ఈస్ట్ సంస్థ ఏర్పడిందే కృష్ణమూర్తి కోసం కదా. అందుకే ఆ సదస్సుకి హాజరైన వాళ్లంతా కాబోయే విశ్వగురువే, సమావేశపు ఏర్పాట్లు కూడా పర్యవేక్షించడం ఒక అద్భుతం అనుకున్నారు. ఆ సదస్సుకి హాజరైన వేలాది మందిలో ఒక ఇద్దర్ని మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కృష్ణమూర్తి వ్యక్తిగత జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించబోతున్న వాళ్ళిద్దరూ ఎవరంటే, ఒకరు డి రాజగోపాల్, గుర్తున్నాడు కదా, ఇతన్నే లెడ్ బీటర్ ఎంపిక చేసి దివ్యజ్ఞాన సమాజంలోకి తీసుకొచ్చాడు. అవసరమైతే కృష్ణమూర్తికి ప్రత్యామ్నాయంగా రాజగోపాల్ని తీర్చిదిద్దాలని లెడ్ బీటర్ ఆలోచన అని చాలామంది భావించారు. మన కథనం జరిగే 1923కి రాజగోపాల్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. అతడి చదువుకు కూడా మిస్ డాడ్జే ఆర్థిక సహాయం చేస్తోంది. ఇంకా ఆ సదస్సుకి హాజరైన వాళ్లల్లో అతి ముఖ్యమైన మరొక వ్యక్తి హెలెన్. కృష్ణమూర్తి హెలెన్ల పరిచయం గురించి, తొలి ప్రేమ గురించి 6వ భాగంలో తెలుసుకున్నాం. 1921 నవంబర్లో లండన్ వదిలాక 1.5 సంవత్సరం తర్వాత ఆమెను కలుసుకోవడం మళ్ళా ఇప్పుడే. ఇద్దరి మధ్య ప్రేమలేఖలు కొనసాగుతూనే ఉన్నాయి. హెలెన్ కృష్ణల ప్రేమ గురించి అనీ బిసెంట్కి తెలుసు. నిజానికి అనీ బిసెంట్ అడయార్ నుంచి హెలెన్కి ఉత్తరం కూడా రాసింది. నీ ప్రేమ కృష్ణమూర్తి జగద్గురువు కావడానికి మరింతగా తోడ్పడుతుందని భావిస్తున్నాను అని. కాలిఫోర్నియాలో నెలల తరబడి అనుభవించిన శారీరక మానసిక శ్రమ నుంచి విశ్రాంతి తీసుకోవడానికి యూరోప్లోనే ఏదైనా సుదూర ప్రాంతానికి వెళ్లాలని ఉంది అని కృష్ణమూర్తి కాలిఫోర్నియాలో ఉండగానే అనీ బిసెంట్కి ఉత్తరం రాశాడు. ఆమె వియన్నా సమావేశాలకు రాలేకపోయినా కృష్ణ విశ్రాంతి కోసం కావాల్సిన ఏర్పాట్లు చేసింది. ఆస్ట్రియాలో దివ్యజ్ఞాన సమాజ కార్యక్రమాల సమన్వయకర్తగా ఉన్న జాన్ కార్డెస్ అనే ఆయన వియన్నాకి 300 మైళ్ల దూరంలో జర్మనీ సరిహద్దుల్లో ఉన్న ఎర్వాల్డ్ అనే ఊళ్ళో కృష్ణ మరియు అతనితో ఉన్నవాళ్ల కోసం విడిది ఏర్పాట్లు చేశాడు. ఎర్వాల్డ్ అనే ఊరు ఆస్ట్రియాలోనే అత్యంత అందమైన ప్రదేశం. ఎత్తైన కొండలు, మధ్యలో ఆకుపచ్చని లోయలు, సరస్సులు, సెలయేళ్లు, కొండల మధ్యదారుల్లో చిన్న చిన్న గ్రామాలు, భూతల స్వర్గం అన్నట్లు ఉంటుంది. సంవత్సరంలో అధిక శాతం పచ్చగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ఊరికి బయట ఒక పెద్ద కాటేజీని కృష్ణ అతడి సన్నిహితుల కోసం, మరొక కాటేజీని మిగతా వాళ్ల కోసం సిద్ధం చేశాడు కార్డెస్. మొత్తం 15 మంది అయ్యారు ఆ బృందంలో. వాళ్లల్లో మనకు తెలిసిన వాళ్లు కృష్ణకు సన్నిహితులు తమ్ముడు నిత్య, టి రాజగోపాల్, హెలెన్, ఎమిలీ లూటెన్స్, ఆమె పిల్లలు యుక్త వయస్కులైన బెట్టి, మేరీ. వీళ్లందరూ ఒక ఇంట్లో బస చేశారు. వేరే ఇంట్లో బస చేసిన వాళ్లల్లో ఒక యువతి రూత్. ఈ అమ్మాయి కృష్ణకు ఆస్ట్రేలియాలో పరిచయం. అక్కడ్నుంచి ఎమిలీకి రాసిన ఉత్తరంలో కృష్ణ రాశాడు, ఇక్కడ రూత్ అనే అందమైన యువతి పరిచయమయ్యింది, నేనంటే ఆసక్తి చూపిస్తోంది, అయినా కాని హెలెన్ ప్రేమలో ఉన్న నన్నెవరూ పక్కకు తీసుకెళ్లలేరు అని. ఆ రూత్ అన్న అమ్మాయే ఇప్పుడు ఈ సమావేశాలకొచ్చి కృష్ణ విశ్రాంతి బృందంలో కలిసిద్ది. ఇంకా ఇండియా నుంచి వచ్చిన మాలతీ పట్వర్ధన్, ఆమె భర్త కూడా ఉన్నారు ఈ బృందంలో. ఈ మాలతీ పట్వర్ధన్ మద్రాసులో స్త్రీల హక్కుల కోసమని కృషి చేస్తున్న ప్రముఖ సంఘ సేవకురాలు, సహజంగానే దివ్యజ్ఞాన సమాజ సభ్యురాలు కూడా. ఈ మొత్తం బృందంలో 20 సంవత్సరాల లోపు యువతులు 4 ఉన్నారన్నమాట. హెలెన్, రూత్, బెట్టి, మేరీ. హెలెన్కి కృష్ణమూర్తికి మధ్య ప్రేమ భావనలు కొనసాగుతున్నాయని మిగతా వాళ్లందరికీ తెలుసు. ఆ విశ్రాంతి కేంద్రానికి వెళ్లాక ఒక నెల రోజుల పాటు అందరికీ ఆనందంగా గడిచింది. పగలంతా మైదానాల్లోకి షికారుకి వెళ్లేవాళ్లు. సాయంకాలం కృష్ణ మంత్రాలు చదువుతుంటే నిత్య, రాజగోపాల్ ఆయనతో గొంతు కలుపుతూ ఉండేవాళ్లు. ఆడపిల్లలంతా కృష్ణమూర్తి చుట్టూతా చేరినప్పుడు వాళ్లకి భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుకోవాలో చెప్తూ ఉండేవాడు. అప్పటికే మీ మనసు చెప్పినట్లు నడవడం అలవాటు చేసుకోండి, అనీబిసెంటిలాగా దేన్నైనా ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్లడం నేర్చుకోండి అంటుండేవాడు కృష్ణమూర్తి. ప్రత్యేకంగా హెలెన్ విషయానికొస్తే, ఆమె వయోలిన్ వాద్య కళాకారిణి. అమెరికా నుంచి ఆస్ట్రియా రావడానికి ఒక కారణం కూడా వయోలిన్లో మెరుగైన శిక్షణ కోసం. ఆ కార్యక్రమం ఎలాగూ కొనసాగుతోంది. మధ్య మధ్యలో అవసరమైనప్పుడు దివ్యజ్ఞాన సమాజ కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉండేది. అయితే సంవత్సరంన్నర తర్వాత వచ్చిన కృష్ణ మళ్లీ ఇప్పుడు వెళితే ఎప్పుడు తిరిగొస్తాడో తెలీదు. ఈ ప్రేమకు పర్యవసానం ఏమిటి అనుకుంటూ ఉండగా కృష్ణనే అడిగాడు, నీ వయోలిన్ పాఠాలు మానేసి నాతో పాటు వచ్చెయ్యి, నా ప్రయాణంలో నువ్వు తోడుగా ఉంటే నాకు మరింత మద్దతుగా ఉంటుంది అని. సంగీతం అంటే హెలెన్కి ఆరో ప్రాణం. కృష్ణ అలా అడిగేసరికి వెంటనే ఏం చెప్పాలో తెలియలేదు. తనంతట తానుగా నిర్ణయం తీసుకోగల వయసు కాదు అని బిసెంట్కి ఉత్తరం రాసింది. ఇలా కృష్ణ అడుగుతున్నాడు, ఏం చెయ్యమంటారు అని. ఆమె సమాధానమిచ్చింది, కృష్ణ కొనసాగుతున్న ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు కూడా భాగస్వామివైతే నాకు సంతోషమే. ఆధ్యాత్మిక ప్రయాణమంటే జీవితంలో అన్నింటినీ త్యాగం చేసి ప్రపంచం కోసం పాటుపడడం. నీకు ఆ ధైర్యం ఉందా? ఉంటే సంగీతాసక్తి అనేది చాలా తక్కువగా అనిపిస్తుంది, నువ్వే ఆలోచించుకో అని. మొత్తానికి నిర్ణయం హెలెన్దే అని చెప్పినట్లయింది. కృష్ణ హెలెన్ల మధ్య సంభాషణలు ఇలా కొనసాగుతూ ఉండగా 1923 ఆగస్టు 13 రాత్రి భోజనాలయ్యాయి. అందరూ కలిసి బాల్కనీలో కూర్చుని దూరంగా కనిపించే కొండల్ని చూస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఉన్నట్టుండి లోపల గదిలో నుంచి మూలుగులు, ఏడ్పులు వినిపించాయి. నిత్య, కృష్ణాలు వాళ్ల మధ్యలో లేరు అన్న విషయం అప్పుడు గమనించారు మిగతా వాళ్లందరూ. నిత్య హెలెన్ని లోపలికి రమ్మని పిలిచాడు. 3-4 నెలల నుంచి ఎలాంటి ఈ పరిణామ ప్రక్రియలు లేకుండా స్వేచ్ఛగా ఉంటున్న కృష్ణ మళ్లీ చాలా నెలల తర్వాత ఆ పరిణామ ప్రక్రియకు లోనయ్యాడు. అమెరికా బయట అలా జరగడం ఇదే మొదటిసారి. అప్పట్లాగానే బాధతో మెలితిరుగుతున్నాడు, సగం స్పృహలో ఉండి మూలుగుతున్నాడు. ఈ స్థితి నిత్యానందకు అనుభవమే కాని హెలెన్ కృష్ణమూర్తిని అలా చూడడం ఇదే మొదటిసారి. కాలిఫోర్నియాలో ఇలా జరిగినప్పుడు రోజిలిండ్ కృష్ణ పక్కన కూర్చుని ఓదార్చడానికి ప్రయత్నించేది. ఇప్పుడు ఆ బాధ్యత హెలెన్ది అయ్యింది. నిత్య ఏం చెయ్యాలో చెప్పాడు. హెలెన్ కృష్ణ చేతుల మీద నిమురుతూ ఓదార్చే ప్రయత్నం చేసింది. ఆ స్థితి 2 గంటల పాటు కొనసాగింది. ఆ రోజు మళ్లీ అర్ధరాత్రి మొదలయ్యింది. నిత్య, హెలెన్లు కృష్ణ పక్కనే కూర్చున్నారు. విచిత్రమేమిటంటే వాళ్లందరి దృష్టిలో కృష్ణ శరీరం మాత్రమే అక్కడుంది, కృష్ణ అక్కడ లేడు, అతడు కాదు శ్రమపడేది, అతడి శరీరమే శ్రమపడుతోంది అని వాళ్ల విశ్వాసం. తెల్లవారుజామున ఎప్పటికో మూలగడం మానేసి నిద్రపోయాడు కృష్ణ. ఈ పరిణామ ప్రక్రియలు మరొక నెల రోజుల పాటు కొనసాగాయి. కాలిఫోర్నియాలో రోజిలిండ్ పోషించిన పాత్ర ఇప్పుడు హెలెన్ పోషిస్తోంది కదా. ఆ అపస్మారక స్థితిలో ఈసారి హెలెన్ని తల్లిగా భావిస్తూ మాట్లాడుతుండేవాడు కృష్ణ. హెలెన్ చిన్నపిల్ల కదా, అలసిపోతుందని కృష్ణను పుత్రప్రేమతో చూసుకుంటున్న ఎమిలీ లూటెన్స్ సహాయం చేద్దాము అనుకుంది. అయితే ఈ స్థితిలో పెళ్లైన వాళ్ళు ఇక్కడ ఉండకూడదు అన్నాడు కృష్ణ. ఈ విషయాలన్నీ కూడా ఎమిలీ అనిబిసెంట్కి ఉత్తరాల ద్వారా తెలియచేసింది. రాత్రంతా ఇలా బాధపడి తెల్లవారుజామున ఇప్పుడో నిద్రపోయేవాడు. పొద్దున్నే లేచేసరికి అలసట నుంచి తేరుకుని ఉత్సాహంగా ఉండేవాడు. మామూలుగా ఉన్నప్పుడు అసలు రాత్రిపూట ఆ ప్రాసెస్ని అనుభవించిన కృష్ణ ఇతడేనా అనిపించేది. అందరితో కలిసి సరదాగా ఆటలాడేవాడు, జోక్స్ వేసేవాడు, ఆడపిల్లల్ని కూర్చోబెట్టుకుని పాఠాలు చెప్పేవాడు, మిగతా వాళ్లందరికి కూడా కృష్ణలోని ఈ వివిధ దశలు చూడడం విచిత్రంగా అనిపించేది. అతడు విశ్వగురువు కాబోయే ప్రయాణంలోని మార్పులే ఇవన్నీ అని అక్కడున్న వాళ్లందరికీ గట్టి నమ్మకం. ఈ తీవ్రమైన ప్రాసెస్కు లోనవ్వడం అనేది సెప్టెంబర్ 20 దాకా కొనసాగింది. ఆ చివరి రోజు ప్రక్రియ ముగిశాక కృష్ణ నిత్యతోటి, ప్రాసెస్ జరిగిన సమయంలో నేను నా దేహాన్ని వదిలి అతీంద్రియ గురువు దగ్గరికి వెళ్ళొచ్చాను, మాస్టర్ కుతుమి నీకు ఇవ్వమన్న సందేశం ఇది అని చదివి వినిపించాడు. నిత్యా విను, ఈ ప్రక్రియ దశ ఇక్కడితో ముగిసింది, ఇదే చివరి రాత్రి. తరువాతి దశ ఊహైలో కొనసాగుతుంది, దాని విజయం నీమీద ఆధారపడి ఉంటుంది. మీరిద్దరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలి, వీటిని భరించడానికి మీరిద్దరూ మరికాస్త బరువు పెరగాలి. హెలెన్ కూడా బాగా నేర్చుకుంది, తరువాత దశలో కూడా ఆమె కృష్ణకు సహాయంగా ఉంటుంది, నిత్య మర్చిపోకు. వాళ్లంతా అంటే అతీంద్రియ గురువులు ప్రత్యేకంగా నిన్నే కోరుకుంటున్నారు, మీ అన్నయ్యను జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు నీకు కృతజ్ఞతలు చెప్తున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అన్నీ మొదటి నుంచి ప్రారంభించాలి. ఈ ప్రాసెస్ జరిగిన ఈ ఇల్లు కూడా పవిత్రమైంది, దీన్ని ప్రత్యేకంగా చూసుకోవాలని చెప్పు అని. ఇదంతా మాస్టర్ కుతుమి చెప్పాడు అని నిత్యానందకు కృష్ణ చెప్పాడు. నిజంగానే ఈ ప్రాసెస్ అంతా జరిగిన ఆస్ట్రియాలోని ఆ కాటేజీ తరువాతి దశాబ్దాల్లో గెస్ట్ హౌస్గా కొనసాగింది. ఇదంతా అయ్యాక 1923 సెప్టెంబర్ 22న, 7 వారాల తర్వాత, కృష్ణ బృందం ఎర్వాల్డ్ ఊరు నుంచి ఎర్డే కోటకు వెళ్లారు. దీని గురించి కూడా 6వ భాగంలో తెలుసుకున్నాం. హాలెండ్లోని బ్యారన్ ఫిలిప్ అనే దివ్యజ్ఞాన సమాజ సభ్యుడు 5,000 ఎకరాల్లో ఉన్న పెద్ద కోటని కృష్ణమూర్తికి బహుమతిగా ఇవ్వడానికి ముందుకొచ్చాడు అని. 1921లో వచ్చి ఈ కోటని చూసుకెళ్లాడు కృష్ణమూర్తి. ఆ ప్రయాణంలోనే కదా హెలెన్ పరిచయమైంది. మళ్లీ ఇప్పుడు కృష్ణమూర్తి ఆస్ట్రియా వచ్చాడు అని తెలిసి ఆ కోటకు ఆహ్వానించాడు బ్యారన్ ఫిలిప్. కృష్ణ, తమ్ముడు నిత్య, ప్రియురాలు హెలెన్, రూత్, ఎమిలీ, ఆమె పిల్లలు అందరూ కలిసి ఆ కోటలో 2 రోజులు అతిథులుగా ఉన్నారు. అప్పుడే స్టార్ ఆఫ్ ది ఈస్ట్ సంస్థ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దానికి ఆ 5,000 ఎకరాల్లోని కోటని రాసిచ్చేశాడు బ్యారన్ ఫిలిప్. నిజానికి ఈ పర్యటన తర్వాత ఇక్కడ్నుంచి ఇండియాకి వెళదామనుకున్నాడు కృష్ణ. కాని ప్రాసెస్ కొనసాగించడానికని అమెరికాలోని ఓహై వెళ్లాలి అని అతీంద్రియ గురువులు ఆజ్ఞ ఇవ్వడంతో అయిష్టంగానే అమెరికాకు తిరుగు ప్రయాణం పెట్టుకున్నాడు. నిత్య రాజగోపాల్ని అడిగాడు, 1 సంవత్సరం పాటు యూనివర్సిటీ నుంచి సెలవు తీసుకుని తమతో పాటు అమెరికాకి రమ్మని. అప్పటికి నిత్య ఆరోగ్యం మళ్లీ దెబ్బతింటోంది, అందుకని రాజగోపాల్ సహాయం అవసరము అనిపించింది. మరి హెలెన్ సంగతి, కృష్ణమూర్తితో సంభాషణలయ్యాక న్యూయార్కులో ఉన్న తల్లిదండ్రులకు ఉత్తరం రాసింది. కృష్ణమూర్తితో కలిసి వెళ్లాలనుకుంటున్నాను అన్న తన నిర్ణయం గురించి. దానికి సహజంగానే వాళ్ల తల్లిదండ్రులు అంగీకరించలేదు. 5-6 ఉత్తరాలు నడిచాయి. ఇలా కాదు, ఒకసారి ఇంటికెళ్ళి వాళ్లతో కూర్చుని ఎలాగోలాగో ఒప్పించాలి అనుకుంది హెలెన్. కృష్ణ, నిత్య, హెలెన్, రాజగోపాల్ 4 కలిసి 1923 అక్టోబర్ 22న లండన్ నుంచి నౌకలో బయలుదేరారు. నవంబర్ 6వ తేదీకి న్యూయార్క్కి చేరుకున్నారు. హెలెన్ అయిష్టంగానే వాళ్లకు వీడ్కోలు చెప్పి తన ఇంటికి వెళ్లిపోయింది. కృష్ణ, నిత్య, రాజగోపాల్ 3 రైల్లో బయలుదేరారు కాలిఫోర్నియాకి. ప్రయాణం పడవున నిత్యానంద రాజగోపాల్తో రోజ్లిండ్ గురించి గొప్పగా చెప్పాడు. ఆమె సహనం, మంచితనం, తనకు కృష్ణకు సేవ చేసిన విధానం, తనకు ఆమె మీద ఉన్న అభిమానం అన్నీ ఎంతో ఉత్సాహంగా చెప్పాడు. అంత గొప్పగా పొగుడుతున్న రోజ్లిండ్ ఎలా ఉంటుందో చూడాలి అన్న ఉత్సుకతతో ఉన్నాడు రాజగోపాల్. రోజ్లిండ్ అంటే నిత్యకు చాలా ఇష్టం అని కూడా గ్రహించాడు. కాని భవిష్యత్తులో ఆమె తన జీవిత భాగస్వామి అవుతుంది అని ఆ క్షణంలో రాజగోపాల్ అస్సలు ఊహించలేదు. అతీంద్రియ గురువులు చెప్పినట్లే ఆస్ట్రియా వదిలాక కృష్ణ మామూలుగానే ఉన్నాడు. 1923 నవంబర్ 8 5 నెలల తర్వాత మళ్లీ అమెరికా కాలిఫోర్నియాలోని ఓహై వ్యాలీకి తమ సొంత ఎస్టేట్కి చేరుకున్నారు. తర్వాత ఏం జరిగిందో వాణిజ్య ప్రకటనల తర్వాత
1: తెలుసుకుందాం. Call me to help you.
2: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
3: Mantra India is now available for full-service catering. They provide cutlery, bartender service, on-site cooking service for various menus like dosa, tandoor, etc. Enjoy their catering in your backyard or hotel, wineries, community centers or venues like Hyatt, Marriott and Pullman San Francisco. Mantra India also has a dedicated office open 7 days a week from 10 a.m. to 5 p.m. for catering needs. Email them at mantraindiacatering@gmail.com or call 650-960-1001. Mantra India.
4: Amritam kuda amma cheti vanta mundu digidudupe kada. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడ? ఒక్కరున్నారండో, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
5: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్ అమ్మ చేతి వంట. ఇప్పుడు మీ ఇంట్లో Area Entertainments presents sensational singer Ram Miriala live.

0: on Friday, May 22nd at ICC Milpitas. Ticketing now open with a mind-blowing launch offer. For tickets, go to sulekha.com. Powered by Realtor Nagaraj Annaya. Gold sponsor, My Pursue. Silver sponsors, Apex Consulting Services and Kavya Food.
1: Nagaraj Annaya, here is the problem my listeners face. They've outgrown their home or they want to start flipping, but their money is stuck in their old property. How does the mortgage genie solve that?
2: Simple. I solve the down payment problem. I unlock your equity upfront so you can secure the bigger home or investment deal today. You buy first and we sell later for maximum profit. And the best part, if I don't sell it, you don't pay me.
1: That is a game changer. Call Nagaraj Annaya at 408-805-4653. That's 408-805-4653. Or get your free transition strategy at nagarajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.
3: Virujallu Srotalu Vennela Karyakramamlo Pramukha Tattvaveta జిడ్డు కృష్ణమూర్తి గారి జీవన రేఖలు 9వ భాగం వింటున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం మొదటి అర్ధభాగంలో కృష్ణ నిత్యాలకు ఆస్ట్రియా పర్యటనలో ఎదురైన అనుభవాల గురించి తెలుసుకున్నాం. 5 నెలల తర్వాత మళ్లీ అమెరికా కాలిఫోర్నియాలోని ఓహై వ్యాలీకి తమ ఎస్టేట్కి చేరుకున్నారు అన్న అంశం దగ్గర మొదటి అర్ధభాగాన్ని ఆపాం. మిగతా విశేషాలు ఇప్పుడు కొనసాగిద్దాం. ఈ విడతలో 6 నెలల పాటు కాలిఫోర్నియాలోనే ఉన్నారు. ఇక్కడ గమనించదగ్గ విశేషం ఏమిటంటే 1912 నుంచి 1921 దాకా సుమారుగా 10 ఏళ్లు లండన్లోని వివిధ ప్రదేశాల్లో నివసిస్తే 1921 చివర్లో ఇండియా రావడానికి లండన్ వదిలాక ఆ తర్వాత 7-8 సంవత్సరాలు కృష్ణమూర్తిగారు ఇంకా థియోసాఫికల్ సొసైటీలోనే కొనసాగుతున్న సంవత్సరాల్లో యూరోపు, అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య తరచూ ప్రయాణించారు. ఒక్కోచోట కొద్ది నెలలు ఉండి మళ్లీ ఏదో కారణంతో వేరే దేశానికి వెళ్తూ ఉండేవాళ్లు. ఈ ప్రయాణాల్లో ఎవరు ఎప్పుడు ఎక్కడకు ప్రయాణం చేశారు, ఎక్కడ ఎన్నెన్ని రోజులు నివసించారు అనే వివరాలు అస్పష్టత, గందరగోళం లేకుండా వీలైనంత సరళంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుత మజిలి 1923 నవంబర్ నుంచి 1924 మే దాకా కాలిఫోర్నియాలోని ఓహైలోనే. ఈ 6 నెలల ఓహై మజిలీలో జరిగిన సంఘటనల్ని 2 విభాగాలుగా చూద్దామండి. మొదటిది కృష్ణమూర్తి మళ్లీ తరచూలోనైన పరిణామ ప్రక్రియ ప్రాసెస్కు సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలు. 2వ విభాగం కృష్ణమూర్తి సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఆ 6 నెలల్లో జరిగిన కొన్ని కీలకమైన సంఘటనలు. ముందుగా ఈ పరిణామ ప్రక్రియ లేదా పరివర్తన ప్రక్రియ ప్రాసెస్కి సంబంధించిన సంఘటనలు. 1923 నవంబర్లో ఉన్నాం కదా, ఆ సంవత్సరం మొదట్లోనే వాళ్లుంటున్న 6 ఎకరాల తోట, దానిలోని కుటీరాలు ట్రస్ట్ తరఫున కొనేశారు అని కూడా తెలుసుకున్నాం. దీనిలో సంవత్సరం నుంచి కృష్ణా నిత్యాలు ఉంటున్న కుటీరం కాస్త చిన్నది. దాని పక్కనే ఉన్న ఇల్లు ఈ కుటీరం కంటే పెద్దది. ఈసారి నుంచి కృష్ణ నిత్యాలు ఆ పెద్ద ఇంట్లో ఉండాలి అని నిర్ణయించుకున్నారు. దానికి ఆర్యవిహార అని పేరు పెట్టుకున్నాడు కృష్ణ. ఆ రోజు నుంచి జీవితాంతం కృష్ణమూర్తి ఎప్పుడు అక్కడ మజిలీ చేసినా ఆర్యవిహార అనే ఇల్లే ఆయన నివాసమయ్యింది. అంతకుముందు ఆ ఇంట్లో ఎవరూ స్థిరంగా నివసించకపోవడంతో అందులో ఎక్కువ ఫర్నిచర్ లేదు. ఉన్న 4 కుర్చీలు, డైనింగ్ టేబుల్ కూడా శిథిల స్థితిలో ఉన్నాయి. గోడలు కూడా రంగులు వెలిసిపోయి పెచ్చులూడిపోయి ఉన్నాయి. కృష్ణ, నిత్యానంద, వాళ్లతో పాటు వచ్చిన రాజగోపాల్ ముగ్గురూ కలిసి ఆ ఇంటిని సంస్కరించే పనిలో పడ్డారు. వాళ్లే సొంతంగా గోడలకు రంగులేసి ఇంటా బయట శుభ్రం చేసుకున్నారు. ఇంత శుభ్రంగా ఉంచుకోవడానికి ఇంకొక కారణం కూడా ఉందండి. మళ్లీ ఏ క్షణంలోనైనా కృష్ణ ఆ మార్మిక స్థితిలోకి వెళ్లొచ్చు. ఆ స్థితిలో కృష్ణను చూడడానికి అతీంద్రియ గురువులొస్తారు కాబట్టి వాళ్లకోసమైనా సరే పరిసరాలు పరిశుభ్రంగా ఉండడం ముఖ్యం అన్నట్లు వీళ్లు తమ ఆర్యవిహార్ని తాము తీర్చిదిద్దుకున్నారు. సరే, మరి వీళ్లు జూన్లో లండన్కెళ్లారు కదా, అంతకు ముందు నిత్యాకు తర్వాత ప్రాసెస్ సమయంలో కృష్ణకు సహాయం చేసిన 19 ఏళ్ల రోజలిండ్ ఆమె ఏమైంది? రోజలిండ్ వాళ్ల అమ్మ వాళ్ళు దగ్గర్లోనే హాలీవుడ్లో ఉండేవాళ్లు అని తెలుసుకున్నాం కదా. కృష్ణ నిత్యాలు లండన్లో ఉన్న రోజుల్లో వాళ్లమ్మ దగ్గరికి వెళ్ళింది రోజలిండ్. కృష్ణ నిత్యాలు వచ్చారు అని తెలియగానే రోజలిండ్ తన అక్కయ్య ఇర్మాతో కలిసి ఇక్కడికొచ్చేసింది. అక్కయ్య ఇర్మ థియోసాఫికల్ సొసైటీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉండడం వల్ల కాబోయే విశ్వగురువు కృష్ణకు దగ్గరగా ఉండి ఆయనకు కావాల్సినవి చూసుకోవడం తనకు దక్కిన అరుదైన అవకాశం అనుకుంటూ ఉండేది. థియోసాఫికల్ సొసైటీతో అప్పుడే పరిచయమైనప్పటికీ కృష్ణ నిత్యాలతో పెంపొందిన సాన్నిహిత్యం వల్ల రోజలిండ్ కూడా అక్కయ్యతో కలిసి వాళ్ల దగ్గర ఉండడానికి వచ్చింది. ఇర్మ రోజలిండ్లు అంతకుముందు కృష్ణ నిత్యాలు నివాసం ఉన్న చిన్న కాటేజీలో దిగారు. అది ఆర్యవిహారాకి పక్కనే ఉంటుంది. ఆర్యవిహార ఇంటిని తమకు అనుకూలంగా తీర్చిదిద్దుకుని ప్రయాణపు బడలిక నుంచి తేరుకుంటున్నాము అనుకుంటూ ఉండగా 1923 నవంబర్ 20 నుంచి కృష్ణమూర్తికి మళ్లీ ఈ పరివర్తన ప్రక్రియ ప్రాసెస్ మొదలయ్యింది. మళ్లీ అదే స్థితి, విపరీతమైన శారీరక బాధ, మూలగడం, అప్పుడప్పుడు స్పృహ కోల్పోవడం, కొద్ది గంటల తర్వాత మామూలు స్థితికి రావడం, అలసిపోయినట్లు కనిపించడం, ఇదే వరుస కొనసాగింది. అయితే ఈ విడత ప్రక్రియలో స్పృహలో ఉండగానే శారీరక బాధ విపరీతంగా ఉండేది. ఇంకొక విచిత్రమైన పరిణామం ఏమిటంటే ఈసారి లోగడ ఇలా జరిగినప్పుడు రోజలిండ్ పక్కన కూర్చుని ఓదారిస్తే ఆమెను తన తల్లి అనుకునేవాడు కదా, ఈసారి రోజలిండ్ని దగ్గరకు రానివ్వలేదు. స్పృహలో ఉన్నప్పుడో లేనప్పుడో ఎలా గ్రహించేవాడో కాని రోజలిండ్ని బయటకు వెళ్ళిపొమ్మనేవాడు కృష్ణమూర్తి. అతడు హెలెన్ ఓదార్పు కోసం చూస్తున్నాడు అని నిత్యానందకు తెలిసింది. ఇప్పుడు మరి ఆమె న్యూయార్క్లో ఉంది, వాళ్ల అమ్మానాన్న ఇంట్లో నుంచి కదలనివ్వడం లేదు. నిత్యానంద రాజగోపాల్ తప్ప తాను తల్లిగా భావించుకోవడానికి ఎవరూ లేకపోవడం వల్ల కృష్ణ తీవ్రమైన నొప్పికి లోనయ్యాడు. పైగా ఇంతవరకు కృష్ణమూర్తికి జరుగుతున్న ఈ ప్రాసెస్ని అనిబిసెంట్ కానీ లెడ్ బీటర్ కానీ చూడలేదు. ఈ అనిర్వచనీయ బాధాస్థితి ఇంకా ఎన్ని సంవత్సరాలు కొనసాగుతుందో తెలీదు. అన్నయ్య బాధను చూడలేని నిత్యానంద లెడ్ బీటర్కు ఉత్తరం రాశాడు. పోనీ మమ్మల్ని ఆస్ట్రేలియా వచ్చేయమంటారా, మీరు దగ్గరుండి పరిశీలిస్తే దీనికి కారణం మీకు అర్థమవుతుందేమో. అలాగే అన్నయ్య సగం స్పృహ ఉన్న స్థితిలో రోజలిండ్ హెలెన్లను తల్లిగా భావించడం వెనకాల కారణం ఏమైంటుందంటారు అని. దానికి లెడ్ బీటర్ ఇచ్చిన సమాధానం, మన ప్రియమైన కృష్ణుడికి జరుగుతున్న ఈ భయంకరమైన నాటకం నాకు అర్థం కావడం లేదు, అంత ఘోరమైన నొప్పికి గురి కావడం అనేది నేను అభ్యాసం చేసిన అతీంద్రియ శిక్షణలో కూడా ఎక్కడా లేదు, అయినా గురువులు కృష్ణతో ఏదో ప్రయోగం చేస్తున్నారు, దానికి మనం అంతరాయం కలిగించకూడదు, పైగా ఇలాంటి పరిణామ ప్రక్రియలకు ఓహై ఆస్ట్రియాలోని విశ్రాంతి గృహం, అలాంటి ప్రశాంతమైన పరిసరాలు మాత్రమే కావాలి, నేనుండే సిడ్నీ నగరం ఎప్పుడూ గందరగోళంగా ఉంటుంది, మీరు మామూలుగా ఎప్పుడైనా రావచ్చు కానీ ఈ పరివర్తన ప్రక్రియ పరిశీలనకైతే నేనుండే ప్రదేశం అనువైంది కాదు, ఈ దశ ఒక కొలిక్కి వచ్చేదాకా అక్కడే ఉండండి, బహుశా గురువుల ఆజ్ఞ కూడా అదే అయ్యుంటుంది, ఈసారి అతీంద్రియ లోకానికి నేను వెళ్ళినప్పుడు మాస్టర్ కుతుమితో మాట్లాడతాను అని రాశాడాయన. అలాగే రోజలిండ్ హెలెన్ల గురించి ప్రస్తావిస్తూ లెడ్ బీటర్ నిత్యకు రాసిన ఉత్తరంలో ఏముందంటే, వాళ్ళిద్దరూ జన్మించాకనే మీ అమ్మగారు చనిపోయారు కాబట్టి ఆమె వాళ్ల రూపంలో జన్మించే అవకాశం లేదు, కాకపోతే మీ అమ్మగారి ఆత్మ కృష్ణను పరిశీలిస్తూ ఉండొచ్చు, అందుకని కొడుకుపడే బాధను చూడలేక రోజలిండ్ లేదా హెలెన్లలో ప్రవేశించి కృష్ణకు ఆ ఓదార్పుని కలిగిస్తూ ఉండొచ్చు అని. 1924 ఫిబ్రవరి 7 నాటికి 76 రాత్రులు ఏ విరామమూ లేకుండా ఆ ప్రాసెస్ కొనసాగింది. కృష్ణమూర్తి శరీరం అశరీర అతీంద్రియ గురువులకు ప్రయోగశాల అయ్యిందని వాళ్ల నమ్మకం. ఫిబ్రవరి 27కి ఆ పరివర్తన ప్రక్రియ పతాక స్థాయికి చేరింది. ఆ రోజు జరిగిన అనుభవాన్ని కృష్ణ తమ్ముడు నిత్యాకు చెప్పాడు. ఈరోజు నాకు ఒక అసాధారణ అనుభవం ఎదురయ్యింది. ఏదో శక్తి నా వెన్నెముక గుండా ప్రవహించి మెడ వెనుక భాగం వరకు చేరింది. ఆ తర్వాత ఆ మహత్తరమైన శక్తి రెండుగా విడిపోయింది. ఒక భాగం నా తలలో ఎడమవైపు గుండా, రెండవ భాగం నా తలలో కుడివైపు గుండా ప్రయాణించి చివరకు రెండు కళ్ల మధ్య నా ముక్కుపైన కలిసిపోయాయి. అక్కడ ఒక రకమైన జ్వాల కనిపించింది. ఈ స్థితిని మాస్టర్ కుతుమి నా ఎదుటిగా ఉండి గమనించాడు అని. నిత్యానంద అన్నయ్య చెప్పిన దాన్ని మూడో కంటి అనుభవంగా త్రినేత్రంగా అర్థం చేసుకున్నాడు. ఇంతవరకు కృష్ణమూర్తి సన్నిహితులకే తెలిసిన ఈ మార్మిక ప్రక్రియను అర్ధశాస్త్రీయ దృష్టితో పరిశీలించడానికి ఆస్ట్రేలియా నుంచి డాక్టర్ రాక్ అనే వైద్యురాలు వచ్చింది. లెడ్ బీటర్ ఆమెను పంపించాడు. అర్ధశాస్త్రీయ అని ఎందుకన్నానంటే, ఆమె ప్రాక్టీస్ చేస్తున్న వైద్యురాలే అయినప్పటికీ థియోసాఫికల్ సభ్యులకున్న నమ్మకాలు కూడా ఆమెకు ఉన్నాయి. అందుకని బయట డాక్టర్ని కాకుండా తమ సంస్థ భావాలను అర్థం చేసుకునే డాక్టర్ రాక్ని పంపించాడు లెడ్ పీటర్. ఆమె రెండు వారాల పాటు ఓహైలో ఆ ఎస్టేట్లో ఉంది. కృష్ణమూర్తిలో జరుగుతున్న పరివర్తన ప్రక్రియ దగ్గరుండి గమనించిందామె. కాని దాని గురించి ఆమె విశ్లేషణ ఏమిటి, కృష్ణకు ఏదైనా సలహా ఇచ్చిందా అనే విషయం ఎక్కడా ఎవరూ నమోదు చెయ్యలేదు. 1924 ఏప్రిల్ 11 సాయంకాలం 6:30 నుంచి 7:15 వరకు కృష్ణ లోనైన ఆ పరిణామ ప్రక్రియలో లార్డ్ బుద్ధానే స్వయంగా దిగొచ్చి కృష్ణకు ఒక సందేశం ఇచ్చాడు అని ఆయనే తమ్ముడు నిత్యానందకు చెప్పాడు. ఆ సందేశం ఏమిటంటే, ప్రియమైన కుమారులారా, మీ సహనం ధైర్యం నన్ను సంతృప్తిపరిచాయి. ఇది చాలా దీర్ఘమైన పోరాటం. ఈ పరిణామ పురోగతిలో ఇంకా చాలా అధ్యాయాలున్నాయి. భవిష్యత్తులో కూడా అదే ధైర్యంతో, అదే గౌరవంతో, అదే శక్తితో భరించండి. చాలా కాలంగా కొనసాగుతున్న నొప్పికి మేము చింతిస్తున్నాము. మీలో ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప మహిమ ఎదురుచూస్తోంది అని గుర్తుంచుకోండి. మే 18వ తేదీ మన అతీంద్రియ మహోత్సవం జరుగుతుంది. దాని తర్వాత మీరు మళ్లీ యూరోప్కి వెళ్ళండి. బహుశా అది మీకు సెలవుల సమయం అవుతుంది. తగినంత ఆహారం, వ్యాయామంతో మీ శరీరాలు జాగ్రత్తగా చూసుకోండి. మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గమనిస్తూ ఉంటాము అని. ఇదంతా లార్డ్ మైత్రేయలోని గౌతమ బుద్ధ అంశ కృష్ణమూర్తికి చెప్పిందట. 1924 మే 1 ఆ పరివర్తన ప్రక్రియ ఉద్ధృతి తగ్గి కృష్ణమూర్తి మామూలు మనిషయ్యాడు. ఇట్లా కృష్ణమూర్తి రోజుల తరబడి, నెలల తరబడి పరిణామ ప్రక్రియకు లోనై అనూహ్యమైన శారీరక మానసిక బాధలకు లోనవుతున్న రోజుల్లోనే ఈ అన్నదమ్ములిద్దరికీ అత్యంత విషాదాన్ని కలిగించాల్సిన సంఘటన వీళ్లుంటున్న అమెరికాకు 1000 మైళ్ల దూరంలో జరిగింది. అదే వాళ్ల నాన్నగారు నారాయణయ్య మరణం. 1924 ఫిబ్రవరిలో మద్రాసులో మరణించాడాయన. తమ సొంత లోకంలో తాము ఉన్న కృష్ణా నిత్యాలకు తండ్రి మరణవార్త చేరిందా, చేరితే వాళ్ల స్పందన ఏమిటి, ఈ సమాచారం నేను సంప్రదించిన అరడజను పుస్తకాల్లో ఎక్కడా లేదండి. ఇంటర్నెట్ డీప్ సెర్చ్లో కూడా శోధించాను, అక్కడా దొరకలేదు. తండ్రి మరణవార్త, కృష్ణా నిత్యాల స్పందన, ఈ అంశాన్ని ప్రస్తుతానికి అస్పష్టం అని వదిలేస్తాను. తరువాతి పరిశోధనల్లో ఎక్కడైనా దొరికితే చెప్తాను. ఈ అంశం గురించి శ్రోతల దగ్గర ఏమైనా సమాచారం ఉంటే ఆ ఆధారాలు నాకు తెలియచేస్తే సంతోషిస్తాను. తరువాతి సంవత్సరాల్లో కూడా కృష్ణ నిత్యాలు తమ అన్నయ్య శివరాంతో సంబంధాలు కొనసాగించిన దాఖలాలు ఎక్కడా నమోదు చెయ్యబడలేదు. వాస్తవాలు తెలుసుకుందామని, మన కార్యక్రమాల్లో ఆ వాస్తవాల్ని పొందుపరుద్దాము అని మాత్రమే నా ప్రయత్నం. ఇంకా తరువాతి అంశానికి వెళదాం. ఈ 6 నెలల్లో కృష్ణ సాధారణ స్థితిలో ఉన్న రోజులు కూడా ఉన్నాయి కదా, ఆ సమయంలో జరిగిన కొన్ని సన్నివేశాల గురించి తెలుసుకుందాం. ఇవి అతీంద్రియ విషయాలు కాదండి. పాతికేళ్లకి అటు ఇటు ఉన్న ముగ్గురు కుర్రాళ్లకి 19 ఏళ్ల రోజులెండ్కి మధ్య జరిగిన కొన్ని సంఘటనలు తెలుసుకుందాం. నిత్య రోజులెండ్ల మధ్య సాన్నిహిత్యం, అభిమానం మరింత బలపడ్డాయి. తను చదువుకున్నది నర్సు కోర్సు కాబట్టి రోగి ఎవరైనా సేవాభావం ఉండేది రోజులిన్లో. అందుకే క్షయవ్యాధిగ్రస్తుడు అని తెలిసినప్పటికీ నిత్యానంద పక్కనుండి సేవ చేసింది రోజులెండ్. భయంకరమైన పరిణామ ప్రక్రియకు లోనైన కృష్ణమూర్తి కూడా అలాంటి ఓదార్పే ఇచ్చింది. అయితే ఆ సంవత్సర కాలంలో కృష్ణమూర్తి అపస్మారక స్థితిలో రోజులిండ్ని తల్లిగా భావించేవాడే తప్ప ఆయన మనసంతా హెలెన్ మీదనే ఉండేది. నిత్య మాత్రం రోజులిండ్ మీదనున్న అభిమానాన్ని బంధంగా మార్చుకోవాలి అనుకున్నాడు. ఆమెతో ముఖాముఖి ప్రస్తావించాడు. తనకు అభ్యంతరం లేదు అంది రోజులిండ్. ఆ 6 నెలల్లో తనకి కాస్త ఆరోగ్యం కుదుట పడుతోంది అనుకున్నప్పుడు నిత్యానంద అన్నయ్య కృష్ణమూర్తి సాధారణ స్థితిలో ఉండగా ఒకరోజు ఆయన దగ్గరికెళ్ళి రోజులిండ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్న తన నిర్ణయాన్ని చెప్పాడు. పాపం నిత్య 2 ఏళ్ల క్రిందట కార్ల దిగుమతి వ్యాపారం మొదలు పెడదాము అనుకుంటే అనీబిసెంట్ అలాంటి ఆలోచనలొద్దు, నువ్వు మీ అన్నయ్యకు సహాయకుడిగా ఉండడానికే ఉద్దేశించబడ్డావు, మీ అన్నయ్య విశ్వగురువు అయ్యేదాకా ఆయన సంక్షేమం చూడడమే నీ బాధ్యత అని అతణ్ణి ముందుకెళ్లకుండా ఆపేసింది కదా. ఇప్పుడు కృష్ణ కూడా నీకు పెళ్లి ఆలోచనలొద్దు, నువ్వు కూడా నాతో పాటు ఈ యజ్ఞం పూర్తయ్యేదాకా దీనికే అంకితమవ్వాల్సిందే అన్నాడు. నిత్యానంద దిగులుగా వెనక్కొచ్చి రోజులిండ్తో చెప్పాడు. బాధ లేకుండా ఉండదు కాని రోజులిండ్ బయటపడలేదు. భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఎక్కువ ఆలోచించేది కాదట ఆమె. ఈ సంఘటనలన్నీ గమనిస్తున్న ఇంకో కుర్రాడు డి రాజగోపాలున్నాడు కదా. ఇంగ్లాండ్ నుంచి అమెరికా వచ్చేలోపే రోజులిండ్ గురించి పదే పదే పొగిడిన నిత్య మాటలు విన్న దగ్గర్నుంచి ఆమె అంటే మనసులో ఒక విధమైన అభిమానం ఏర్పడింది కాని బయటపెట్టడానికి అది సమయం కాదు. రాజగోపాల్ మనస్తత్వంలో కూడా అవకాశవాదం లేదు. అయితే రోజులిండ్ అప్పుడప్పుడు ఏదో ఆలోచనల్లో మునిగి ఉండడం గమనించి ఆమెకు చదరంగం నేర్పాడు రాజగోపాల్. తనూ పెద్ద క్రీడాకారుడు కాకపోయినా ఆమె కోసమని తను నేర్చుకుంటూ ఆమెకు నేర్పాడు. రోజూ రోజులిండ్తో మాట్లాడుతున్నప్పటికీ నిత్యా జీవించి ఉన్నంతకాలం ఆమె మీద తన అభిప్రాయాన్ని సూటిగా తెలియచెయ్యలేదు రాజగోపాల్. చతరంగంతో పాటు రోజులిండ్కి ఫ్రెంచి, ఆల్జీబ్రా పాఠాలు కూడా చెప్తుండేవాడు. ఎందుకంటే రోజులిండ్ ఆ తర్వాత రాబోయే సెమిస్టర్కి కాలేజీలో చేరాలి అనుకుంది. దానికోసం సహాయం చేశాడు రాజగోపాల్. రాజగోపాల్ రోజులిండ్ల స్నేహం సంభాషణలను మించి ముందుకెళ్లలేదు. ఈ విషయాలన్నీ

ఆతిథ్యమిచ్చిన థియోసాఫిస్ట్ ఒక స్వీడిష్ వైద్యుడు జాన్ ఇంగ్లెమర్. ఆయన కృష్ణమూర్తికి ఒక ఖరీదైన కారు బహుమతిగా ఇద్దాము అనుకుంటున్నానన్నాడు. అయితే కృష్ణమూర్తి తన పేరుమీద వద్దని, ద్వారకానాథ్ తెలంగ్ అనే అడయార్లోని థియోసాఫిస్ట్ పేరుమీదనే రిజిస్ట్రేషన్ చేయించి అక్కడికే పంపించమని చెప్పాడు. అయితే ఆ రోజుల్లో విదేశీ కార్లు భారతదేశానికి వెళ్లడంలో చాలా క్లిష్టమైన షరతులు ఉండడం వల్లనేమో ఆ డాక్టర్గారు కొత్త కారు కొని ఓహైలోని కృష్ణమూర్తి ఎస్టేట్కే పంపించాడు. 7 సీట్ల సామర్థ్యమున్న లింకన్ కారు అది, కన్వర్టబుల్ టాప్, నీలం రంగులో ఉంది. ఇది రోల్స్ రాయస్కి ఏమాత్రం తీసిపోదు అని ఎమిలీ లూటెన్స్కి రాసిన ఉత్తరంలో చెప్పాడు కృష్ణ. తను కారు డ్రైవింగ్ చేసేవాడు. లండన్లో మిస్ డాడ్జీ ఇంట్లో ఉన్నప్పుడే కారుని జాగ్రత్తగా ఎలా చూసుకోవాలో కూడా నేర్చుకున్నాడు కృష్ణమూర్తి. అయితే ఆయన అంత బ్రహ్మాండమైన డ్రైవరేమీ కాదని, 2-3 సార్లు వేగ పరిమితిని మించి వెళ్తున్నప్పుడు పోలీసులు టిక్కెట్లిచ్చారని కూడా రాధ తన పుస్తకంలో రాసుకుంది. కొత్త కారు అందుకున్న ఆనందం ఆయనలో కలిగే ఆ ప్రాసెస్ బాధ నుంచి కాస్త ఉపశమనం కలిగించింది. ఆ రోజుల్లోనే ఇంకొక సంఘటన జరిగింది. రాజగోపాల్ ప్రస్తుతం 1 సంవత్సరం సెలవు తీసుకుని వచ్చాడంతే, నిజానికి లండన్లో ఇంకా అతడు చదువుతున్న డిగ్రీ పూర్తవలేదు. లండన్లో చదువుకున్నప్పుడు మిస్ డాడ్జి సహాయం చేసింది అని చెప్పాను కదా, ఆమె దగ్గర్నుంచి సహాయం అందుకున్న రోజుల్లో కూడా కాలేజీలో పార్ట్ టైం ఉద్యోగం చేస్తుండేవాడు రాజగోపాల్. అలా మిగుల్చుకున్న డబ్బుల్ని తనతో పాటు అమెరికాకి తెచ్చుకున్నాడు. వాటితో కొత్త కారు కొనుక్కోవాలి అనుకున్నాడు. తనకి డ్రైవింగ్ రాదు కాబట్టి రోజ్లిండ్ సహాయం అడిగాడు. రాజగోపాల్, రోజ్లిండ్ ఇద్దరూ లాస్ఏంజెల్స్ వెళ్లి బ్యూక్ కారు కొనుక్కొచ్చారు. ఆ తరువాతి దశాబ్దాల్లో కృష్ణ రాజగోపాల్లకు ఓహైలో ఎప్పుడు విడిది చేసినా ఈ విలాసవంతమైన కార్లు సిద్ధంగా ఉండేవి. ఇవండి ఆ 6 నెలల్లో ఆర్యవిహార పరిసర ప్రాంతాల్లో జరిగిన కొన్ని సాధారణ సంఘటనలు. ఇంకా 1924 మే చివర్లో అతీంద్రియ గురువుల ఆజ్ఞ ప్రకారం మళ్లీ లండన్ వెళ్లడానికి సిద్ధమయ్యారు కృష్ణ, నిత్యానంద, రాజగోపాల్ ముగ్గురు. అప్పటికే కృష్ణకు థియోసాఫికల్ సొసైటీ లేదా స్టార్ ఆఫ్ ది ఈస్ట్ సంస్థల సభ్యుల మీద సాధికారత ఉండేది. ఆయన ఇచ్చిన ఆదేశాల్ని కూడా మిగతా సభ్యులు శిరసావహిస్తూ ఉండేవాళ్లు. ఇప్పుడు వాళ్లు ముగ్గురూ లండన్ వెళదాము అనుకున్నప్పుడు రోజ్లిండ్ని ఆస్ట్రేలియా లెడ్ బీటర్ దగ్గరికి వెళ్లమన్నాడు కృష్ణమూర్తి. ఎందుకంటే ఈ అన్నదమ్ములిద్దరికీ రోజ్లిండ్ చేసిన సేవల గురించి తెలుసుకున్న లెడ్ బీటర్ అతీంద్రియ గురువుల ఆజ్ఞతోనే ఆమె అలా చేసింది కాబట్టి రోజ్లిండ్కి కూడా నా ఉపదేశం అవసరం, ఇక్కడికి పంపించండి అని చెప్పాడు. రోజ్లిండ్కి థియోసాఫికల్ సొసైటీ మీద అప్పటి వరకు పెద్ద అనుబంధం లేకపోయినా కృష్ణమూర్తి ప్రాసెస్ని గమనించాక ఆ సంస్థ సభ్యురాలవడానికి అభ్యంతరమేమీ కనిపించలేదు. వాళ్ల అక్కయ్య అప్పటికే దివ్యజ్ఞాన సమాజ సభ్యురాలు కాబట్టి చెల్లెలి ఆస్ట్రేలియా ప్రయాణం గురించి కృష్ణమూర్తి చెప్పినప్పుడు ఇర్మా కూడా కాదు అనలేదు. వీళ్లు యూరోప్ బయలుదేరడానికి 2-3 వారాలు అటు ఇటుగా రోజ్లిండ్ ఆస్ట్రేలియాకి ప్రయాణమైంది. ఆమెకు సంరక్షకుడిగా ఉండడానికి, గార్డియన్గా ఉండడానికి ధనవంతుడైన ఒక డచ్ దివ్యజ్ఞాన సమాజ సభ్యుడు అంగీకరించి ఆమెతో తోడుగా ఆస్ట్రేలియాకి వెళ్లాడు. ఇంకా కృష్ణ, నిత్య, రాజగోపాల్ ముగ్గురూ న్యూయార్క్లో షిప్ ఎక్కాలి లండన్ వెళ్లడానికి. 6 నెలల క్రిందట వాళ్లు లండన్ నుంచి వచ్చినప్పుడు హెలెన్ న్యూయార్క్లో దిగిపోయింది కదా, ఈ 6 నెలల్లో కృష్ణమూర్తి హెలెన్ల మధ్య ఉత్తరాలు తప్ప కలుసుకోలేదు. కృష్ణ తనతో పాటు వచ్చేయమని అడిగిన సంగతి హెలెన్ మనసులో బలంగా నాటుకుపోయింది. ఉత్తరాలతో సమస్య పరిష్కారం కావడం లేదని తల్లిదండ్రుల్ని ఒప్పిద్దామని న్యూయార్క్ వచ్చిన హెలెన్ 6 నెలల పాటు ఎంత అభ్యర్థించినా వాళ్లు అంగీకరించలేదు. అయినా హెలెన్ పట్టు వదల్లేదు. 1924 మే చివర్లో ముగ్గురు కుర్రాళ్లు న్యూయార్క్ నుంచి షిప్ ఎక్కుతున్నారు అని తెలుసుకున్నాక ఇంట్లో చెప్పేసింది, మీరేమనుకున్నా సరే నేను కృష్ణా బృందంతో కలిసి లండన్ వెళుతున్నాను అని. ఆ రోజు తండ్రి కోపంతోటి హెలెన్కి గుడ్ బై కూడా చెప్పకుండా ఆఫీసుకి వెళ్లిపోయాడట. హెలెన్ ఒంటరిగానే ఇంట్లో

నుంచి బయటకొచ్చి కృష్ణ బృందాన్ని కలుసుకుంది. ఆ విధంగా కృష్ణ, తమ్ముడు నిత్యానంద, మిత్రులు రాజగోపాల్, హెలెన్లు ఎక్కుతున్న ఓడ న్యూయార్క్ పోర్టు నుంచి బయలుదేరి లండన్ వైపు ప్రయాణం ప్రారంభించింది. ఇక్కడ్నుంచి ఆ తర్వాత 2-3 ఏళ్లు కృష్ణా బృందంతోనే కలిసి తిరిగింది హెలెన్. ఇప్పుడు వాళ్లు వెళ్తున్న యూరోప్ మజిలీలో ఏం జరిగింది, అక్కడ్నుంచి ఇండియాకి, ఆ తర్వాత ఆస్ట్రేలియాకి వెళ్లి 1 సంవత్సరం తర్వాత అమెరికా తిరిగొచ్చేసరికి ఏ సమీకరణాలు ఎలా మారాయి, ఎవరు ఎలా ఉన్నారు, ఏమేమి పరిణామాలు చోటు చేసుకున్నాయి మొదలైన విశేషాలు వచ్చేవారం జిడ్డు కృష్ణమూర్తిగారి జీవన రేఖలు 10వ భాగంలో తెలుసుకుందాం. ఈ 9వ భాగాన్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మళ్లీ వచ్చేవారం ఇదే కార్యక్రమ పరంపర 10వ భాగంలో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: National singer Ram Miriala live in concert on May 22nd at ICC Milpitas. Free ticket gelchukune avakasam from My Pursue in just 3 simple steps. 1. Download My Pursue app. 2. Sign up and complete KYC. 3. Ante simple, type Ram Miriala in the chat message and you will get 1 free ticket. Mari inkenduku alasyam? Download the My Pursue app today and get your free ticket. My Pursue, that is MYPURSU. Powered by Realtor Nagaraj Annaya. Gold sponsor My Pursue. Silver sponsors Apex Consulting.

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com.
1: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్ డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ ఎట్ 5107912422 ఆర్ విజిట్ ossfremont.com.
2: Are you a Java developer? Good news! Apex Consulting is immediately looking for 50 Java developers. Candidates should have a valid work visa with at least 2 years of experience. Hardworking and committed candidates only. If interested, email info@apexconsultingservices.us.
3: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie, Nagarajanayya. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
4: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
3: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajanayya at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.
5: Celebrating 16 years on US Airways. Virajallu Radio. Virajallu
6: Radio. Andarki namaskar. నేను మీ నాగార్జున. ఐఎమ్ షూర్ యూఆర్ ఎంజాయింగ్ ద బ్యూటిఫుల్ స్ప్రింగ్ వెదర్ ఇన్ యుఎస్. ఇక్కడ హైదరాబాద్ లో మాత్రం చాలా వేడిగా ఉంది, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ నైస్. విరిజల్లు 16 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ దట్. ఐ ఆల్సో హియర్ ఇట్స్ ద ఓన్లీ 24/7 తెలుగు ఎఫ్ఎం ఛానల్. ఇస్ ఇన్ దాట్ ఇన్క్రెడబుల్. ఐ విష్ విరిజల్లు కంటిన్యూస్ సక్సెస్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. అలాగే విరిజల్తో మాట్లాడినప్పుడల్లా, కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడల్లా, విజయ్ గారితో మాట్లాడినప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్.
5: సెలబ్రేటింగ్ 16 ఇయర్స్ ఆన్ యుఎస్ ఎయిర్వేవ్స్. విరిజల్లు రేడియో. ఊలాలా, మజా చెయ్యాలా.
7: హాయ్, దిస్ ఇస్ నాగ చైతన్య.
8: You're listening to Virajallu. Enjoy.
9: Virajallu Radio. Ooh la la, maza cheyala.

0: హాయ్ నమస్తే, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హలో తెలంగాణ షో ఆన్ విరిజల్లు. నేను మీ హోస్ట్ ప్రత్యూష.
1: నేను మీ హోస్ట్ గల్లిమల్లి, ఏకే సుధాకర్.
0: ఈ రోజు మన హలో తెలంగాణ షో ఇస్ అ వెరీ స్పెషల్ షో. హలో తెలంగాణ షో ఇస్ సపోర్టెడ్ బై తెలంగాణ కల్చరల్ అసోసియేషన్. అండ్ ఇవాళ మన హలో తెలంగాణ రేడియో షో ఇస్ డూయింగ్ అ స్పెషల్ గెస్ట్ షో. అండ్ వి హావ్ ఇన్వైటెడ్ మన వన్ ఆఫ్ ద వెరీ హ్యాపెనింగ్ అని చెప్పొచ్చు అండ్ వెరీ ఇన్స్పైరింగ్ మోడల్ ఫర్ ఆల్ ది విమెన్, ఫర్ అవర్ బే ఏరియా లిస్నర్స్. తనకి మోస్ట్లీ ఎక్కువ పిలవడం తరుణ్ వాళ్ళ మదర్ అని పిలుస్తారు, లేదా మూవీలో చేసినందుకు అత్తమ్మ అని కూడా పిలుస్తారు. బట్ తన గురించి తెలుసుకోవాలి అని అంటే, తను ఒక ఆంటర్ప్రెన్యూర్, మోస్ట్ హ్యాపెనింగ్ ఆంటర్ప్రెన్యూర్, అండ్ షీ హ్యాస్ హర్ ఓన్ కంపెనీ విచ్ షీ సక్సెస్ఫుల్లీ రన్నింగ్. అట్ ద సేమ్ టైమ్ షీఈస్ మేనేజింగ్ హర్ మూవీస్ ఆల్సో. సో లెట్స్ వెల్కమ్ గీతా భాస్కర్ దాస్యం గారు. వెల్కమ్ అమ్మా.
1: నమస్తే అమ్మా.
2: నమస్తే. నమస్తే అండి. నమస్తే ఫర్ ఆల్ ద యుఎస్ సిటిజన్స్ హు ఆర్ లిసనింగ్ టు, ఆల్ ద విరిజల్ సిటిజన్స్ హు ఆర్ లిసనింగ్ టు మీ.
1: ప్రత్యూష గారు, ఐ థింక్ మనకి ఇంకొకటి చెప్పుకోవాలంటే, మనకి మదర్స్ డే ఎక్స్టెన్షన్ అని చెప్పుకోవచ్చు. మనకి మదర్స్ డే కి గీత గారిని తీసుకురావడం అనేది మన అదృష్టం. ఐ థింక్ ఇట్స్ ప్రివిలేజ్ ఫర్ అస్ టు బ్రింగ్ హర్ ఆన్. ఇది ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ మదర్స్ డే సెలబ్రేషన్ ఆన్ హలో తెలంగాణ రేడియో.
0: దట్స్ వెరీ గుడ్ అండి. ఐ వాజ్ అబౌట్ టు సే అందరికి గీతా అమ్మ అంటే తరుణ్ గారి మదర్ లాగా ఒక యాక్ట్రెస్ ఇలానే ఎక్కువ తెలుసు. కానీ ఆ గీతామ్మ గారు ఇందాక నేను చెప్పినట్టు ఆంటర్ప్రెన్యూర్ అని ఎందుకన్నాను అంటే, రీసెంట్ గా ఒక 4 years back, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 4 years back షీ స్టార్టెడ్ అ కంపెనీ ఆఫ్ హర్ ఓన్, ఇట్స్ కాల్డ్ ఇండ్ ఫైన్. సో ఇట్ స్టాండ్స్ ఫర్ ఇండియా ఫైన్ ఆర్ట్స్ అండ్ మీడియా ఎడ్యుకేషన్. షీ వర్క్ ఒక 30 years అమ్మ. మీరు 30 years హెచ్పిఎస్ లో
2: అండి? 35 అండ్ 66 ఓల్డ్ అండ్ 67 యంగ్, సారీ. That's what I tell. So with that 66 years of experience, you know, I think almost half, more than half of it went off into teaching. And then, you know, asalu school teacher ga pan cheyoddu, coming from a business family, nen edo okati business cheyale ante nenu employment koncham vallaki iyale annadi. Ippudu Tarun kuda, ippudu naa koduku kuda యాక్టింగ్ చేస్తున్నాడు అని అంటే పైసలు వస్తాయిరా, ఇట్స్ వెరీ సెల్ఫిష్ అనమాట. అంటే యూ లెర్న్ సంథింగ్, కానీ డైరెక్షన్ చేస్తే నువ్వు ఎంతో మందికి ఇవ్వచ్చు కదా, ఛాన్సెస్ ఇవ్వచ్చు, వాళ్ళకి పేరు ఇవ్వచ్చు, వాళ్ళకి రోజు రోజు వాళ్ళకి ఫుడ్ కోసం కూడా చాలా మంది వస్తారనమాట అక్కడ సెట్ కు. అంటే నాకు ఎట్లా అయిపోయిందని అంటే, ఇంటి పరిస్థితుల నుంచి నేను ఇంకా తప్పకుండా నేను ఇంకా మళ్ళీ తరుణ్ణి చూసుకోవడం, స్కూల్ కొంచెం కంఫర్టబుల్ ఉండిపోయింది నాకు, స్కూల్ టీచర్ గా అయిపోయినాను, ఆర్ట్ టీచర్ గా అయిపోయినాను.
0: వెరీ నైస్. సో అయితే మీరు ఈ కంపెనీ, మీకు ఐడియా ఎలా వచ్చింది, మీ ఇన్స్పిరేషన్ కొంచెం అది దాని గురించి చెప్పండి.
2: అంటే నాకు చిన్నప్పటి నుంచి నన్ను నీకు ఇది రాదు అది రాదు, నువ్వు వద్దు విద్దు అనేసి, అంటే చాలా వరకు నేను చాలా దాంట్లో చెప్పి ఉన్నాను నేను. అండ్ ఐ టేక్ ద ఛాన్స్ టు టెల్ దిస్ ఆల్సో, బికాస్ పిల్లలు చాలా మంది కంపారిజన్స్ తోటి, పిల్లలు పెద్దలు కూడా కంపారిజన్స్ తోటి చాలా ఇది అయిపోతారు అనమాట. దాట్ ఇస్ వై ఐ మేక్ ఇట్ అ పాయింట్, ఏ పొడియం అయినా నేను చెప్తా ఇది, ఆ కంపారిజన్స్ తోటి ఏమైపోతాను అంటే, నీకు చదువు రాదు, నువ్వు లా ఉన్నావు, నువ్వున్న పోతు, తిండి తనకు తిను, ఇవి అవి అనే వరకు నాకు ఎక్కడో ఒక దగ్గర నాకు కానీ నేను చెప్పుకోవాలి చేసుకోవాలి అని అంటే, అది ఏదో ఎక్కడో ఐ ఫెల్ట్ దట్ ఐ హ్యాడ్ దిస్ క్రియేటివ్ స్కిల్ అనమాట. అంటే నాకు కొంచెం డ్రాయింగ్ అని బాగా వచ్చు అని అనిపించింది. ఎందుకంటే మా అమ్మ ముగ్గులంటే ఇష్టం అనమాట, ముగ్గులు వేయడం మొదలు పెట్టినాను, పెద్ద పెద్ద ముగ్గులు వేయడం. అట్లా నా చేతులు తిరుగుతున్నా కొద్దీ, దట్ ఇస్ వై ఆర్ట్ కూడా లేదా, ఇట్ యాక్చువల్లీ యాక్టివేట్ యువర్ న్యూరాన్స్ అనమాట త్రూ యువర్ ఫింగర్స్. అది నాకు ఆ ఇది అయిపోయే వరకు నాకు. అండ్ ఇంకొకటి, ఇంగ్లీష్ రాదు రాదు అని అంటే, నేను ఎక్కువ ఈ జంబుల్డ్ వర్డ్స్, క్రాస్ వర్డ్స్ ఇప్పటికీ చేస్తాను అనమాట. ఇప్పటికీ ఇవి ఉన్నాను, నిన్న జైల్లో సగమే నింపినా ఇంకా నింపేది ఉంది ఇవాళ. అట్లా నాకు ఐ ట్రై టు యునో ఇంప్రూవ్ మై స్కిల్స్ అనమాట, లాంగ్వేజ్ లో కూడా. అండ్ మై ఇంగ్లీష్ టీచర్ వాజ్ అ వండర్ఫుల్ సపోర్ట్. అంటే ఆమె ఐ యూస్ టు అడ్మైర్, అంటే మనం ఎవరన్నా అడ్మైర్ చేస్తే వాళ్ళు చెప్పింది మనం, అంటే వాళ్ళు చెప్పింది వాళ్ళలాగా ఎవరు నాలాగా ఎవరు ఫాలో కావద్దు, నాకు అది ఇష్టం ఉండదు. మనకని మనకు దేవుడు ఏదో ఇచ్చి ఉన్నాడు, దాన్ని మనం కూడా ఎందుకు చేయలేము, మనం కూడా ఎందుకు పెట్టుకోలేము, ఎందుకు చేసుకోలేము అనేసి పోయిటరీస్ రాసేది, స్టోరీస్ రాసేది, అట్లా మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకున్నాను. ఆమె ఏమనేదంటే, ఒక పోయిటరీ ఇచ్చినప్పుడు సమ్మరీ వచ్చి రెండు సార్లు రాయాలి, అందులో అడ్జెక్టివ్స్ యాడ్వర్బ్స్ రిపీట్ చేయొద్దని అనేది ఇంకొక దాంట్లో, ఎందుకంటే అవి ఒక్కటే చేంజ్ కావచ్చు లాంగ్వేజ్ లో, మిగతంతా అట్లనే ఉండాలి. వర్బ్స్ నౌన్ మిగతా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఓన్లీ రిమైన్ యాజ్ ఇట్, ఇవి మాత్రం మార్చుకుంటూ వస్తే యూ కెన్ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నది నాకు అట్లనే అది ఉండిపోయింది అనమాట. సో దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. అండ్ ఇప్పుడు నా యాడ్ ప్రోగ్రామ్ లో కూడా నేను అవి ఐ బ్రింగ్ ఇన్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ అని అట్లా. సో నాకు అట్లా ఆర్ట్ మీద నాకు స్టార్ట్ అయిపోయింది అనమాట, నేను ఆర్ట్ లో నేను బాగున్నాను. అండ్ మై ఫాదర్ స్టార్టెడ్ అప్రిషియేటింగ్ మీ దేర్, అక్కడ కూడా ఆర్ట్ బాగా వేస్తుంది చేస్తుంది స్టాండ్ ఆర్ట్ అనేది, అట్లా ఆర్ట్ నాకు ఇంట్రెస్ట్ అయింది. అండ్ ఆఫ్ కోర్స్ ఐ జాయిన్ ది ఆర్ట్ ప్రోగ్రామ్, 5 ఇయర్స్ కోర్స్ చేసి అప్లైడ్ ఆర్ట్.
3: సో మీరు ఇది కోర్స్ ఒక కోర్స్ చేసిన తర్వాత దెన్ ఇలా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి అనే ఐడియా వచ్చింది మీకు?
2: అవును, నాకు ఎందుకంటే ఆ కోర్స్ లో ఎట్లా అంటే 3 కంపోనెంట్స్ ఉంటుంది, స్కల్ప్చర్, పెయింటింగ్ అండ్ అప్లైడ్ ఆర్ట్ అంటే కమర్షియల్ ఆర్ట్ అనేది అడ్వర్టైజింగ్. సో అడ్వర్టైజింగ్ దొరకడం వచ్చి ఇప్పుడు యూ హ్యావ్ కొంచెం కాంపిటెన్సీ ఉండాలి. ఫార్చునేట్లీ నాకు, నేను అదే చెప్తున్నాను కదా, మా నాన్న నీకు రాదు రాదు అని చెప్పిన దాన్ని నేను ఇంకా మెరుపు తెచ్చుకోవాలని చేసిన దాంట్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం వచ్చే వరకు నాకు ఐ వాజ్ ఏబుల్ టు క్రాక్ ద యునో దట్ కోర్స్ అనమాట. అప్లైడ్ ఆర్ట్ అనేది, కమర్షియల్ ఆర్ట్ అనేది వెరీ ఛాలెంజింగ్. అది అంటే మన ముందర ఏం ఉండదు, బట్ యూ హ్యావ్ టు క్రియేట్ సంథింగ్, నువ్వు ఎట్లా అమ్ముతావు, ఎట్లా చేస్తావు, హౌ కెన్ యూ అట్రాక్ట్ అటెన్షన్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దాట్ అనమాట. అండ్ అది నాకు ఫోటోగ్రఫీ, టెక్స్టైల్ డిజైనింగ్ వేర్ మై ఆన్సిలరీస్. సో అట్లా ఐ డిడ్ ద కోర్స్ అండ్ దాట్ ఆల్సో హెల్ప్ మీ అ లాట్ అనమాట. ఆర్ట్ అంటే స్కూల్కి వచ్చే వరకే నాకు అర్థమైంది, నాకు అప్పటి వరకు నాకు తెలియదు. స్కూల్లో టీచింగ్ అని జాయిన్ అయిపోయినాక, ఆర్ట్ టీచర్గా జాయిన్ అయిపోయినాక, బికాస్ ఆ దంద కోర్స్ కదా, నాకు ఆ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి ఆర్ట్ టీచర్గా జాయిన్ అయిపోయినాక నాకు ఐ ఫెల్ట్ అంటే ఫస్ట్ 1 ఇయర్ నాకు సబ్స్టిట్యూషన్ అని తీసుకున్నారు. ఈ క్లాస్లో ఆ క్లాస్లో ఐ మీన్ టీచర్స్ రాకపోతే దే వుడ్ కాల్ ద పేరెంట్స్ ఫర్ సబ్స్టిట్యూషన్ అనమాట. అందులో నేను ఒక టార్గెట్ ఉంటుంది, నేను దే వుడ్ పుట్ మీ ఇన్ క్లాస్ 4, క్లాస్, 5, క్లాస్1, క్లాస్2 అట్లా వేసేది. 1 ఇయర్ తర్వాత చూసినారే నేను చేసింది ఆర్ట్ కదా, ఇక్కడ అక్కడ కూడా ఐ మేడ్ అ స్టడీ అనమాట. పిల్లలు బాగా చదివే పిల్లలు, బాగా అందరికి ఒకటే బ్రెయిన్ కదా, అందరు దే కమ్ ఫ్రమ్ డిఫరెంట్ ఫ్యామిలీస్, బట్ ఎక్కడనో ఏదో ఒకటి మిస్సింగ్ ఉంది వీళ్ళకి. వీ క్యాన్ బ్రింగ్ అబౌట్ సంథింగ్, అంటే నేనే ఒక ఎగ్జాంపుల్ కదా, నన్ను ఎంత కంపేర్ చేసినా కానీ ఐ ట్రై టు స్విమ్ అవుట్ ఆఫ్ ఇట్ కదా. సో ఇట్లా మనం ఆర్ట్ ద్వారా ఎంతో చేయవచ్చు అని ఐ స్టుడ్ బై దాట్ అనమాట. నాకు ఆర్ట్ పోస్ట్ ఇస్తేనే నేను వస్తానని, దేర్ వాజ్ అ వేకెన్సీ అనుకోకుండా అప్పుడు అట్లనే హెచ్పిఎస్ బేగంపేట్ లో అప్లై చేసిన ఐ బికేమ్ అన్ ఆర్ట్ టీచర్.
3: వెరీ ఇన్స్పైరింగ్. సో మీరు ఆ కంపెనీ స్టార్ట్ చేయడానికి, అసలు ఆ కోర్సెస్ ని డిజైన్ చేయడానికి మీకు ఛాలెంజెస్ ఎలా ఫేస్ చేశారు, అసలు ఆ కోర్స్ ఎలా కమప్ అయ్యారు, అసలు హౌ డు యూ డిజైన్ ఈ గ్రేడ్ వాళ్ళకి ఇది కావాలి?
2: అయితే ఇప్పుడు ఆర్ట్ టీచర్ అనగానే ఆర్ట్ లో ఏముంది నేర్పేదానికి అంటే, చదువు ఎవడో రాసిందని చదివి, అదే లియోనార్డో డా విన్సీ చెప్పినాడు ఒకసారి, ఐ డోంట్ బిలీవ్ ఇన్ లర్నింగ్ సంథింగ్ అండ్ రీగర్జిటేటింగ్ ఇట్ ఇన్ ది ఎగ్జామ్స్ అనేసి. అట్లా అది ఎవడో రాసిన బుక్ ని, ఫ్యాక్ట్స్ ని మనం మళ్ళా మళ్ళీ గుర్తు పెట్టుకొని, ఇట్ ఈస్ ఓన్లీ వర్కింగ్ ఆన్ యువర్ మెమరీ పవర్ మాక్సిమం, ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ఆన్ యువర్ అదర్వైజ్ థింకింగ్. మిగతా సబ్జెక్ట్స్ అంతా వి ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ అనమాట, అంతే కదా. దాన్ని మనం ఎంతవరకు నేర్చుకొని, ఎంతవరకు రీటైన్ చేసుకొని, ఎంతవరకు మనం మళ్ళీ మనం రీప్రొడ్యూస్ చేస్తామన్న స్మార్ట్నెస్లోనే ఎక్కువ మార్క్స్ పోతాయి. అంటే ఇక్కడ ఆర్ట్ లో వచ్చి ఓన్ థింకింగ్ అనేది మనం డెవలప్ అవుతుంది కదా. ఇప్పుడైతే ఇంకా ఇప్పుడు డిజిటల్ బ్యాక్డ్రాప్స్ అన్ని వచ్చేసినాయి కాబట్టి ఆర్ట్ టీచర్స్ ని దయచేసి మంచిగా యూజ్ చేసుకోండి, బికాస్ దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇన్ ద స్కూల్స్ అనేది ఐ బిన్ టెలింగ్ అనమాట. కాకపోతే మీరు అన్నట్టు ఛాలెంజెస్ చాలా ఉన్నాయి, కమర్షియల్ బెనిఫిట్స్ స్కూల్స్ కొంచెం, అది కలర్డ్ బుక్స్ కదా, బుక్స్ లో వచ్చి ఎంఆర్పీ లో కొంచెం ఒక ఎడ్జ్ ఉంటుంది అనమాట మార్చేదానికి అని. తర్వాత ఇది వచ్చి నేను ప్లెయిన్ బుక్స్ వేస్తాను, అట్లా అవుతుంది అనమాట.
3: సబ్జెక్ట్ లోనే మీరు ఆర్ట్ ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నారు, లేదంటే మీరు ఒక ప్లాంట్ పేపర్ ఇచ్చి మీ థాట్స్, పిల్లల థాట్స్ ని దాంట్లో పెట్టడానికి అడుగుతున్నారు, డిపెండింగ్ ఆన్ ఏ గ్రేడ్ లో ఉన్నారు వాళ్ళు.
4: ఇప్పుడు వచ్చి వాళ్ళకి ఆ పీరియడ్ అని ఉంటది కదా, ఆ పీరియడ్ లో నేను ఐఎమ్ ట్రైంగ్ టు యునో ట్రైంగ్ టు రీస్ట్రక్చర్ అ లిటిల్ విత్ దిస్ ప్రోగ్రామ్ అన్నమాట, వేర్ సబ్జెక్ట్స్ ఆర్ ఆల్సో కనెక్టెడ్. సబ్ బ్యూటిఫుల్ లెసన్స్ అండి, మనకు వండర్ఫుల్ లెసన్స్. మనం వీడియో కనెక్ట్ ద డాట్స్ టు లైఫ్ స్కిల్స్, వీడియో కనెక్ట్ ద డాట్స్ టు ఆర్ట్ అన్నమాట. అంటే ఒక ప్లాన్ హౌ బ్యూటిఫుల్
3: ఇప్పుడు
4: ఇట్స్ అ నోషన్, యూ కాంట్ మాస్టర్ ఇట్ ఇట్ ఆల్. ఇవాళ ఒక థాట్ వస్తుంది నాకు ప్లాంట్ గురించి, నెక్స్ట్ నాకు గుర్తే ఉండదు. ఇప్పుడు సపోజ్ ఫైవ్ ఎలిమెంట్స్ ది ఉంది. ఇప్పుడు స్కూల్లో ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టు స్కూల్లో వచ్చి ఆర్ట్ పీరియడ్ లో నాది ప్రోగ్రామ్ నడుస్తుంది, అంటే బుక్స్ ప్లెయిన్ బుక్స్ ఇచ్చి థీమ్స్ ఇస్తున్నాను కనెక్టెడ్ టు ద సబ్జెక్ట్. అదర్ దెన్ దాట్ వచ్చి బయట నేను ఇప్పుడు పేపర్ లో సాక్షి పేపర్ లో అడిగి ఉన్నారు 15 డేస్ సమ్మర్ ప్రోగ్రామ్ అని. అంటే నేను ఉట్టిగానే ఏదో ఒకటి పెయింటింగ్ చేయండి లేకపోతే క్రాఫ్ట్ చేయండి వేస్ట్ మెటీరియల్ తో, నాకైతే నాకు ఇది బోర్ అవుతుంది, నాకు ఊరికే వేస్ట్ మెటీరియల్ ఎందుకబ్బా. అంటే మనం ఏదైనా తీసుకొని కూడా క్రియేట్ చేయవచ్చు కదా. అయితే వాళ్ళకి ఇప్పుడు ఫైవ్ ఎలిమెంట్స్ గురించి తీసుకోమని చెప్పింది. అట్లా వాళ్ళ పిల్లలు వచ్చి చేసి పంపని వాళ్ళు అప్లోడ్ చేసినాక దాంట్లో నుంచి మీరు సెలెక్ట్ చేసి యూ కెన్ ప్రాబ్లీ పబ్లిష్ దియర్ వర్క్, దే విల్ బి హ్యాపీ కదా అట్లా అని అట్లా ఇస్తున్నా. అంటే అది సాక్షి వాళ్ళకి. తర్వాత మేము హైదరాబాద్ అప్రోచ్ అయినారు లాస్ట్ ఇయర్, అంటే వాళ్ళు ఈ వాటర్ బాడీస్ అంతా మనం ఎట్లా కాపాడాలి అన్న దాంట్లో వి డిడ్ విత్ ద స్కూల్స్ అనమాట. దట్ వాజ్ అ వండర్ఫుల్ ప్రోగ్రామ్. అండ్ ఇప్పుడు నౌ ఐఎమ్ డ్రైవింగ్ మై సెల్ఫ్. అప్పుడు హైదరాబాద్ వాళ్ళే వచ్చినారు, ఇప్పుడు వచ్చి ఎంసీహెచ్ తోటి గార్బేజ్ అన్నది ఇస్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్. మీకంతా ఉండకపోవచ్చు అక్కడ, కానీ బికాస్ యువర్ లాస్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ ఓవర్ దేర్. ఇక్కడ ఉంటే కష్టం, ఇక్కడ ఇండియాలో అట్లా ఉండలే చేయలేము.
3: అవును.
4: సో ఒక చాక్లెట్ పేపర్ కూడా కింద అట్లా వేసేసిపోతారు అన్నమాట. పాన్ మీరు వస్తుంది చూస్తారు, మీరు పాన్ ఎక్కడ పడితే అక్కడ ఉంచుతారు అన్నమాట. సో గార్బేజ్ అన్న వాళ్ళు ఎంసీహెచ్ కర్ణం సార్ ని కలిసినా నేను, హీ వాజ్ వెరీ ఇంప్రెస్. హీ సెడ్ స్వచ్ఛ భారత్ కింద చేస్తామని, అంటే అఫ్కోర్స్ ఇన్ ద గవర్నమెంట్ కాబట్టి he wanted to draw lines to Swachh Bharat, whatever it is I wanted to, you know, ee concept cheyalani anukuntunna. ippudu ninnane vachindi Big FM wants to also collaborate and sponsor anta, so that makes it easier kada maaku. We want to do that also, atla kuda chestunnam. ante I have faculties anamata, I just assign these projects to one of them like that వాళ్ళు అండ్ ఐ మానిటర్ అనమాట. సో దట్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ మీ, ఎందుకంటే స్కూల్స్ కూడా విజిటింగ్ ఉంటది కదా నీకు అనేసి అట్లా చేసుకుంటున్నా.
3: చాలా పెద్ద ఇనిషియేటివ్ అనిపిస్తుంది. బట్ ఒకసారి స్కూల్స్ కి లైక్ మోస్ట్లీ ఎట్లా అంటే మన సిటీస్ లోనే, హైదరాబాద్ సిటీలోనే మనకి టైం ఉండదు చాలా మంది పేరెంట్స్ కి కానీ పిల్లలకి కానీ స్కూల్ యాక్టివిటీస్ తోటినే ఫుల్ అయిపోతుంది. ఇట్లాంటివి మళ్ళీ ఎక్స్ట్రా కరికులర్ గా అని అంటే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా స్పెండ్ చేయాలి కదా. వెరీ బిగ్ ఇనిషియేటివ్ ఐ వుడ్ సే.
4: ఎందుకు టైం లేదండి మనకు, అది మీ టీచ్ చిల్డ్రన్ టు యూటిలైజ్ దియర్ టైం ప్రాపర్లీ. భగవంతుని ఎక్కడ అన్యాయం చేయలేదు, 24 hours అందరికి ఇచ్చినాడు. అండ్ ఈ పుట్ట తన బ్యూటిఫుల్ ఎర్త్ అనమాట, వండర్ఫుల్ ఎర్త్, వండర్ఫుల్ ప్లానెట్. So we have to make a world for ourselves. If we have to make a world for ourselves, we'll have to make time for ourselves first. Very, very essential. Money can be earned, but we have to make a world. You have to make a world for yourself and matter. Space for yourself on this earth where you can be remembered for something. At least, you know, you name nyayam chesipoyina nan bhagavantu ichina life kanna oka feeling untadanna matter. అది ఫైవ్ ఎలిమెంట్స్ గురించి ఏముందండి. ఇప్పుడు నేను ఒక కార్ తీసుకోండి, ఫైవ్ ఎలిమెంట్స్ కార్ లో లేదా అండి, నేను అదే అంటున్నాను. ఫైవ్ ఎలిమెంట్స్ కార్ లో లేదా అండి. మొన్న నేను సడన్ గా నాకు అదే యాజ్ ఐ వాజ్ ట్రావెలింగ్ ఐ వాజ్ థింకింగ్ అరే ఫైవ్ ఎలిమెంట్స్ కార్ లో ఉంది కదా, ఎయిర్ ఉంది టైర్ లో, స్పేస్ ఉంది కూర్చోండి దానికి, ఫ్యూయల్ ఉంది ఫైర్ కు, ఓకే కార్ నడవదు కదా, లేకపోతే వాటర్ ఉంది రేడియేటర్ లో, లేకపోతే కాలిపోతుంది, ఓకే. అండ్ దెన్ యూ హ్యావ్ ది ఎర్త్, బ్యూటిఫుల్ ఎర్త్ దట్ ఈస్ గివింగ్ యూ you know your to travel your destinations.
3: అది ఎంత ఇన్నోవేటివ్ ఆలోచిస్తున్నారు అమ్మ మీరు అసలు, ఎంత ఇన్నోవేషన్ చూడండి అసలు ఇందులో.
4: ఎంత ఇది ఇది ఎగ్జాక్ట్లీ 2 నిమిషాలు మనం మాట్లాడితే వాళ్ళు స్కెచ్ చేయక్కర్లేదండి. నేను అనేది నేను వాళ్ళు కూర్చొని డ్రాయింగ్ చేయక్కర్లేదు, నా బుక్ ని అట్లనే ఇచ్చినా పర్వాలేదు. ఐ వాంట్ దెమ్ టు థింక్ డిఫరెంట్లీ. ఐ వాంట్ దెమ్ లెట్ ద టీచర్స్ ఏ మ్యామ్ దిస్ బాయ్ టాక్ సో మచ్ మ్యామ్ హీ టెల్స్ సో మచ్ బట్ హీ హాస్ నాట్ డన్ ఎనీ వర్క్ అంటే పర్వాలేదు. అట్లీస్ట్ ఐ సెట్ ద మైండ్ థింకింగ్ డిఫరెంట్లీ కదా, ఆ ఒక హై చాలు టీచర్ కు.
3: I'm so impressed. This is very impressive. I'm going to tell you a lot about this. At least, okay, age of 10 to 5 elements are not going to be able to tell you a lot about this. That's why I'm going to tell you a lot about this 3rd, 4th grade imaginative skills to improve and evolve. It's a very great skill, first of all. So, any schools, how many schools were you able to bring into your company?
4: అంటే మేము ఇప్పుడు ఇండియన్ మనీలో 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాము పెట్టుకొని, వి స్టార్టెడ్ విత్ 3 స్కూల్స్ అనమాట. అది కూడా అంత నా ప్లేన్ బుక్కే కదా, ఏముంది ఒకటి ప్లేన్ బుక్కే లే, వి ప్రింటెడ్ నన్ను విదిన్ ప్రింట్ అవుతుంది ప్లేన్ బుక్కే. వీ వాంటెడ్ టు గివ్ ఓరియంటేషన్ టు ద ఆర్ట్ టీచర్స్ అండ్ టెల్ హౌ టు టేక్ ఇట్ ఓవర్ అనమాట. ప్రింటెడ్ షీట్స్ ఆమెకు ఇచ్చి టీమ్ గురించి అట్లా, ఇది ఏం లేదు కదా మీరైతే రారు కదా అట్లా ఇట్లా అన్నారనమాట. అంటే కల్చరల్ డిపార్ట్మెంట్ మాకు అప్రూవ్ చేసి ఉంది అని చెప్పినాక కూడా 3 స్కూల్స్ తీసుకున్నారు. తర్వాత దెన్ వెండే యూనో పిల్లలతో అండి, మనం అనుకుంటాం కానీ పిల్లలు దే ఆర్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ న్యూ, దే ఆర్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ టు డూ సంథింగ్ అదర్వైజ్. చెప్పింది చేసే గుణం పిల్లలకే ఉండదండి, ఫస్ట్ చెప్పినట్టు వింటారా పిల్లలు? వినరు. ఆ గుణంని మనం క్రాఫ్ట్ చేసుకోవాలి, ఆ గుణంని మనం యూటిలైజ్ చేసుకోవాలి. అది నేను అనేది అది ఇట్ ఇస్ సైన్స్ రైట్ థింక్ డిఫరెంట్లీ అనమాట. సో లెట్ ఇస్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ థింకింగ్ నేను అనేది. అయితే అట్లా వాళ్ళు ఇచ్చే వర్క్స్ ని బట్టి దే స్టార్టెడ్ ఆస్కింగ్ ఫర్ అదర్ క్లాసెస్ ఆల్సో. ఫస్ట్ 4th, 5th, 6th కే ఉంది, 7th మళ్ళీ మెనీ స్కూల్స్ కేమెన్ బై వర్డ్ ఆఫ్ మౌత్ స్కూల్స్ కేమెన్ ఎక్కడపై కోర్స్ చేస్తలేము మేము. తర్వాత ఇప్పుడు నౌ వీ హ్యావ్ 36 స్కూల్స్ అండ్ ఇంకా ఒక 3 స్కూల్స్ యూనో దే ఆప్టెడ్ దే సెడ్ అంటే ఇప్పుడు ఫీజు అంతా కలెక్ట్ చేసుకున్నారు కదా, ఒక పైసా పెట్టారు వాళ్ళు. కానీ కొన్ని డైరెక్టర్స్ వచ్చి వీ వాంటెడ్ అంటే ఇప్పుడు అనిల్ రావుపుడి వాళ్ళది స్కూల్ ఒకటి ఉంది, వాళ్ళ సిస్టర్ నడిపిస్తుంది. సో షీ సెడ్ నో వీ వాంటెడ్ ఐల్ పే ఫర్ ఇట్ అంటుంది. అంటే ఇప్పుడు మేము బికాస్ దర్ ఆర్ మెనీ స్కూల్స్ మై సన్ వాజ్ ఆల్సో టెలింగ్ ఎందుకమ్మా 300 అండ్ వీ బ్రాట్ ఇట్ డౌన్ టు 185 ఇప్పుడు 190 అయింది అనుకోండి, బికాస్ ఐ రికార్డెడ్ ద వాయిసెస్ అండ్ ద థీమ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ మై ఓన్ వర్క్.
3: వెరీ నైస్. ఇట్లాంటి ఆపర్చునిటీ స్కూల్స్ లో రావడం అనేది చాలా అరుదు, తీసుకోవాలి.
4: మంత్లీ కూడా కాదు, 190 మంత్లీ కూడా కాదు అండి, హోల్ సిక్స్ థీమ్స్ ఇస్తున్నాను ఒక్కొక్క క్లాస్ కు ఒక్కొక్కటి. సీ ఐ డెవలప్ 86 థీమ్స్. నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది ఎట్లా కూర్చొని చేసినానని. అండ్ ఐఎమ్ నాట్ హ్యాపీ స్టిల్. మళ్ళీ కొత్త కొత్త ఇప్పుడు కార్ గురించి వచ్చింది, కొత్త కొత్త ఐడియాలు వస్తాయి అన్నమాట, దాన్ని యూజ్ చేయాలని అనిపిస్తుంది అక్కడక్కడ. సో నా ఫ్యాకల్టీస్ కి నేను మళ్ళీ నేను వాళ్ళకు కూడా ఐ కీప్ యూనో ఐ ఆల్వేస్ కీప్ ట్రాక్ అండ్ ఐ ట్రై టు పుట్ ఇన్ సమ్ ఐడియాస్ అండ్ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఐడియాస్ వస్తాయి అట్లా. So that, you know, we don't stick to only the themes that we've already given, Anmata.
3: Good.
4: Yeah, that should be there. A flexibility teachers, if you don't want to take the theme, if you have something else in your mind, please go ahead. Inkokati ippudu suddenly ippudu ippudu vachi gas gurinchi vachindi kada. So ippudu what is the talk in the kitchen ani adigithe pillalu, everybody knows we are all talking about gas in the house. ఓకే, సో అండ్ దే లీడ్ టు వార్ అనమాట. ఓకే, అండ్ దెన్ దే లీడ్ టు ఆల్ ద డిస్టర్బెన్సెస్ ద డిఫరెన్సెస్ దట్ హ్యూమన్ వి యాజ్ హ్యూమన్స్ వి క్రియేట్ అన్నది. ఇవన్నీ సచ్ అ వాస్ట్ థింగ్ కదా. సో యూ డోంట్ నో ఫ్రమ్ వేర్ వాట్ ద చైల్డ్ విల్ బ్రింగ్ ఇన్ అన్నది. బడ్జెట్ గురించి అడిగినప్పుడు ఆ చైల్డ్ యూనో సీతారామన్ బడ్జెట్ అనేసి జిఎస్టీ అనేసి సంథింగ్ ఈ సెట్ గ్రేట్ సీతారామ్ ట్యాక్స్ సంథింగ్ అనేసి he just gave a list of what he feels about the tax and chinna drawing la lesi atla anamata. Oh my god, if at all I had, oh kamma, this is very interesting. ఒక అమ్మాయి వచ్చి జస్ట్ టు ద మూన్, ఇఫ్ ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ ఐ వుడ్ లవ్ టు డిజైన్ ద మూన్ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ ద మూన్ ఆల్సో బికాస్ ఆఫ్ లైట్ పొల్యూషన్. కరెక్టే కదా, ఎక్కడ లైట్ వేసుకుంటున్నాము మనం మూన్ ని ఎక్కడైనా. అవి అవి ఎంజాయింగ్ ద గెలాక్సీ ద స్టారీ నైట్ అండ్ ఎవ్రీథింగ్.
3: మీకు కిడ్స్ నుంచి స్పెసిఫిక్ గా ఫీడ్బ్యాక్ ఎట్లాంటిది వచ్చింది ఈ ప్రోగ్రామ్స్
4: గురించి? వెయిట్ అంట మ్యామ్, వాట్ ఇస్ ద థీమ్ దిస్ టైమ్ మ్యామ్, వాట్ ఇస్ ద థీమ్ టుడే మ్యామ్, దే వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్లీ, దే గో హోమ్ దే థింక్ అబౌట్ ఇట్. ఇప్పుడు మనం ఒకటి అదే అంటున్నా, నేను ఇచ్చిన దాన్ని చూసి చేస్తే దాని అక్కడనే సాటిస్ఫాక్షన్ అయిపోతుంది వాళ్ళకి, చేసేస్తారా అయిపోతుంది. మనం థీమ్ ఇచ్చినప్పుడు పోతూ అరే ఐ కూడా డన్ లైక్ దిస్ కదా అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు నాకే ఇప్పుడు అరే ఈ థీమ్ ఇట్లా కూడా చెప్పొచ్చు కదా, ఇట్లా కూడా మార్చొచ్చు, ఈ ఎగ్జాంపుల్ కూడా ఇవ్వచ్చు కదా అని మనకు అనిపిస్తుంది కదా. అట్లా వాళ్ళకి దే విల్ గెట్ మోర్ అండ్ మోర్ ఐడియాస్ అండ్ దే వాంట్ టు డూ మోర్ అనమాట. ఐ గాడ్ వాట్ పిక్చర్స్ అండి, అది సరిపోవు నాకు, దే స్టీల్ మై టైం. అట్లా చాలా ఉన్నాయి అనమాట పిల్లల దగ్గర నుంచి. ఐ లర్న్ అ లాట్ అనమాట, ఐ లర్న్ అ లాట్ ఫ్రమ్ ద చిల్డ్రన్. జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్షిప్ గురించి అని అంటే ఎనిమీ ఇస్ ద ట్రూ ఫ్రెండ్ అని అంటే జస్ట్ ఇమాజిన్ హౌ డీప్ దట్ ఇస్. అవును, యూ టు బ్రూటస్ అన్నది ఉంది కదా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ బికాస్ యూ షుడ్ నో వెర్ టు డ్రా ద లైన్. ఫ్రెండ్ అనేసి అన్ని పోయి చెప్పేస్తాము, అన్ని విఆర్ ఓపెన్ టు అబౌట్ ఎవ్రీథింగ్ అబౌట్ అవర్ సెల్ఫ్ అనమాట. దట్ ఇస్ వెరీ డేంజరస్. ఎప్పుడు వాళ్ళు అన్ని తెలుసుకున్నాక ఎప్పుడు దాన్ని ఒక టూల్ గా వాడుకొని దే మే గో అగేన్స్ట్ అస్ కదా. వి ఆల్సో ఐ మీన్ దే అన్నప్పుడు ఈవెన్ వీఆర్ దేర్. కానీ అది అన్నది ఈ యాప్ టు జస్ట్ మెయింటైన్ అ డిస్టెన్స్ అండి. ఒక లైన్ ఉండాలి, దాటితే మన రామాయణంలోనే ఉంది లైన్, గీత దాటినాకనే కదా రామాయణమే షురూ అయింది.
3: కరెక్ట్, దిస్ ఇస్ రియలీ గ్రేట్. నాకు నాకు ప్రోగ్రామ్, మీరు చేసే ప్రోగ్రామ్ వర్క్ షాప్స్ ఒక చిన్న ఐడియా వచ్చింది, కానీ ఇంప్లిమెంటేషన్ అగైన్, యా మీరు అంటున్నట్టు ఇంప్లిమెంటేషన్ అగైన్ కొంచెం మీకు ఇట్స్ ఛాలెంజ్. I think you are almost half way there, but definitely
4: it is not a challenge with the children. It is definitely a very very, you know, it's very inviting with the children. Naaku inka cheyalani anipistundi vaalu ippudu cheptunnam kada vaalu works ni chusesi inka naaku I am inspired by them, but it definitely. Is only you know either the teachers who are not very reciprocative, ide endi pedda sutti endukante they are already vaallam kuda tappu cheppiledu endukante cheppetatledu endukante vaaliki vere vere panlanni istaru kada schools lo aa teacher niki exam ledu mark ledu and I have done nannu they made me write names on the tree guards anamata edana unda andi edana unda dantlo tree guards lo poi nen poi raa perlu raayana pillal peru raayalanta అది నువ్వు బయట నుంచి ఒక మనిషిని తీసుకొని ఒక సైన్ బోర్డ్ ఆర్టిస్ట్ ని తీసుకొని వస్తుంది ఇంకా నాకంటే మంచిగా రాస్తారు కదా, గోడల మీద చిత్రాలు వేసి పెయింట్ చేయాలంట, ఇవన్నీ దే మేక్ యూస్ ఆఫ్ అనమాట. అప్పుడు ఏమైపోతుంది, యూ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ ద క్లాస్ కదా. వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అని అంట, ఆర్ట్ టీచర్స్ ని డిస్టర్బ్ చేయొద్దు. ఇట్ ఇస్ అ వండర్ఫుల్, ఇట్ ఇస్ అ క్లాస్ వేర్ యూనో యూ యూ గివ్ టానిక్ టు ద చిల్డ్రన్స్ మైండ్. వాళ్ళ మైండ్ ఇస్ వెరీ పవర్ఫుల్, మైండ్ ఎనీవన్స్ మైండ్ ఇస్ వెరీ పవర్ఫుల్. దాన్ని మనం అక్కడనే వీ కెన్ చేంజ్ అనమాట. అది సో దే బికమ్ వెరీ ఈజీ గివింగ్ యూనో బుక్స్, యూనో టెంప్లెట్ బుక్స్ ఆర్ డ్రాయింగ్ సంథింగ్ ఆన్ ద బోర్డ్ అండ్ మేకింగ్ దమ్ రిపీట్ సంథింగ్ ఆర్ జస్ట్ గివింగ్ దమ్ ఓకే ఫెస్టివల్ అని ఒక థీమ్, లేకపోతే సీనరీ, సీస్కేప్, ల్యాండ్స్కేప్. అఫ్ కోర్స్ వెన్ యూ టేక్ సీస్కేప్ అండ్ ల్యాండ్స్కేప్ డొమైన్స్ ఆఫ్ ది ఎర్త్ తీసుకోండి.
3: I think ఈ కోర్స్, ఈ వర్క్ షాప్ మీకు కిడ్స్ కే కాకుండా పెద్దవాళ్ళకు కూడా చేయొచ్చమ్మా, లైక్ ఆఫీసెస్ లో యూ కెన్ వర్క్ షాప్.
4: అవునా, కరెక్టే. ట్రయాంగిల్ అండి, ట్రయాంగిల్ మ్యాథ్స్ నుంచి ట్రయాంగిల్ తీసుకుంటే డూ యూ వాంట్ హోమ్ అన్నప్పుడు మనం వీ వాంట్ బి ఆల్ ఎవ్రీ వన్ లిసనింగ్ టు ఈచ్ అదర్ అనమాట. ఈక్వలాటరల్ ట్రయాంగిల్ లాగానే ఉండాలని అనుకుంటాం, కానీ ఉంటామా? లేదు. ఐదర్ వీఆర్ ఐసాఫిలస్ ట్రయాంగిల్, ఇద్దరు మెంటాలిటీస్ ఒకటి ఉంటుంది, ఒకటి ఏదో తేడా ఉంటుంది. కానీ నేననేది ఏంటంటే స్కేలింగ్ ట్రయాంగిల్ లాగా ఉండాలి, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఉండాలి, అవుట్ స్టాండింగ్ ఉండాలి. దట్ ఇస్ వాట్ ఐ వాంట్. That is where we can start innovation. That is where the future is. అది నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పినట్టు కరెక్ట్ గా ఉంటే ఓకే చెప్పినట్టు వినాలి, కానీ మనకన్నా ఒక ఐడియా ఉంటది కదా, మనకన్నా ఒక చేసుకోవాలని ఉంటుంది కదా. ఒక తల్లి పిల్లలే కానీ ఈ చోన్ ఇస్ డిఫరెంట్ నో.
3: కరెక్ట్ కరెక్ట్. దిస్ ఇస్ సచ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వాస్ట్ టాపిక్. మనం స్టార్ట్ చేస్తే ఇట్ విల్ కీప్ ఆన్ గోయింగ్.
4: పోతుందే ఉండదు. ఇంగ్లీష్ కూడా అండి, ఇంగ్లీష్ కూడా మనకు ఎంత తెలుసా యూనికార్న్, అది ద నాటియస్ట్ వర్డ్ త్రీ వర్డ్ ఏ అండ్ ఆర్టికల్స్ ఎంత బాగా చెప్తుంది, ఎంత బాగా చెప్పొచ్చు అండి. యూనికార్న్, యూనికార్న్ వెంట, ఇట్ వాజ్ రెయినింగ్ అండ్ యూనికార్న్ వెంట అవుట్ విత్ అన్ అంబ్రెల్లా. ఆ యూకు ఇక్కడ యూకు అక్కడ యూకు, ఎందుకు అక్కడ మాత్రం అన్ ఇక్కడ వచ్చి ఉంది యూనికార్న్ యూనికార్న్ కదా. ఎంతో తర్వాత కన్ఫ్యూజ్. గిమి అన్ 1 రూపీ కాయిన్ అంట, గిమి అన్ 1 రూపీ కాయిన్ అంట, గిమి అ 1 రూపీ కాయిన్, వన్ ఇస్ డబ్ల్యూ కదా.
3: వెరీ ట్రిక్కీ, ఇట్స్ వెరీ ట్రిక్కీ. ఇప్పుడు
4: జస్ట్ ఎగ్జాంపుల్ పెడతాం, మనకు సిస్టమ్ కూడా తప్పిస్తుంది, మనకు తప్పు చేస్తుంది అక్కడ అనవసరమే, ఇట్స్ ఇట్స్ చేస్తుంది. యూఆర్ అయితే నేనే మిస్టేక్ చేస్తున్నా బికాస్ యూ ఓవర్ లుక్ ఇట్ అనమాట. యూఆర్ కదా, యోర్ అండ్ యూఆర్, యోర్ అండ్ యూఆర్. How many times will anybody would have made this mistake?
3: So much to talk. I'm in a wonder. I don't know where you get this motivation from. You have so much energy. Vast knowledge. I'm so wondered. The way you're spreading, it's very, very, very, very inspirational.
4: That is what you have to respect life only. Andarki kashtalu osthe anni osthe dantlane manam, we should not let it affect your life. You should not let anything affect your life. Your mind should go on working on something to get out of those situations and do something for yourself. Chinna pillal degar nunchi start aitadu anamata, scribbling degar nunchi Fibonacci rule, golden rule di, how beautifully nature is arranged, and plant degar nunchi what are your strengths and what are your weaknesses. అక్కడి నుంచి ఆన్ ద ఫ్లవర్ యూ రైట్ ఆల్ ద గుడ్ థింగ్స్ అబౌట్ యూ, ఐఎమ్ బ్యూటిఫుల్, ఐఎమ్ హ్యాండ్సమ్, ఐఎమ్ గార్జియస్ అని మంచి కింద గ్రౌండ్ లో వచ్చి వాట్ యూ డోంట్ లైక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు అక్కడనే యూ అండర్స్టాండ్ కదా, మనకు వీ నో టు యునో రియలైజ్ అబౌట్ అవర్ సెల్ఫ్ అనమాట. మన గురించి మనం ప్రేజ్ చెప్పుకోవాలి, గొప్పగా చెప్పుకోవాలంటే చెప్పుకుంటాం, కానీ మనం మన మీ దగ్గర ఉన్న చెడ్డ అలవాటు ఏంటి అనేది అంటే కొంచెం టైం పడుతుంది చెప్పేదానికి.
3: కరెక్ట్,
4: అక్కడి నుంచే మనకు స్ట్రెంగ్స్ వీక్నెసెస్ తెలియాలి,
3: ఐడెంటిఫై చేయడమే కష్టం, మనం అది ఒప్పుకోవాలి అని అంటే ఇంకా కష్టం.
4: ఒప్పుకోము. ఎక్కడైతే మనం మన లైఫ్ ని మనం ముందు పెట్టకుండా ప్రతిదీ పెద్దగా అనుకుంటామో అక్కడనే మనం ఒక ఫెయిల్యూర్ అనమాట. రే భగవంతుడు నాకు ఈ లైఫ్ ఇచ్చినాడు, నాకు ఇంత ఇది ఇచ్చి ఉన్నాడు, నా పేరెంట్స్ ఇంత చదువు చెప్పి ఉన్నారు, I really respect the difference that my father created in me because that instigated me to learn more. So, shouldn't I respect that?
3: Very good. Yeah, definitely. ఈ స్ట్రగుల్ ప్రతి అమ్మాయిలో ఉంటుంది అమ్మ, అదేం చెప్పాలి అంటే ప్రతి అమ్మాయిలో ఉంటుంది. ఎక్కడోకక్కడ అమ్మాయిలని మనం క్రిటిక్ చేస్తాం, యు మస్ట్ బి అవేర్ ఆఫ్, ఎక్కడోకక్కడ క్రిటిక్ చేస్తాం
4: అబ్బాయిలు. తరుణ్ ఆల్సో ఒక టార్గెట్ ఆఫ్ కంపారిజన్, వాడిని చూడు ఎట్లా ఉన్నావు నువ్వు, చూడు లా ఉన్నావు నువ్వు, పొట్ట ఉంది చూడు, నువ్వేం సినిమా తీస్తావా నువ్వు, ఏంది నువ్వు, వాడు చూడు వాడు ఎంత చదువుకొని, వాడు చూడు ఎంఎస్ చేస్తున్నావు, నువ్వేంది ఇట్లా చేస్తున్నావు, బాగా చదివే పిల్ల. అమ్మ ఉచిత సలహాలు బాగా వస్తాయి, పక్కన వాళ్ళ మాటలు వినాలి. అదే చెప్తున్నాను కదా, యువర్ దట్స్ వాట్ ఐ టెల్ తరుణ్, ఇట్ ఇస్ యువర్ లైఫ్, యూ లిసన్ టు యువర్ కాన్షియన్స్ అంతే.
3: గుడ్ దట్ మీరు తరుణ్ గురించి తీసుకొచ్చారు, తరుణ్ గురించి టాపిక్ తీసుకొచ్చారు. మనం ఈ షోలో ఒక చిన్న మనం అనుకున్నాం కదా లైక్ మదర్స్ డే ఎక్స్టెన్షన్ అని, సో మదర్స్ డే గురించి ఎలా అనుకుంటే మీకు తరుణ్ తో చిన్నప్పుడు ఏదైనా ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉండేది, బాగా అల్లరి చేసేవాడా, అసలే మీ రాజా బేట అని చెప్తారు.
4: అవును, బిఫోర్ ఐ గో టు తరుణ్, ఇప్పుడు నేను చెప్పింది ఆర్ట్ గురించి అంత పిల్లల కోసమే కదా అండి, అక్కడనే డోంట్ ఐ ప్లే ద రోల్ ఆఫ్ అ మదర్ అంతే. ఇప్పుడు ఇంతేనే నేను వచ్చి మీరు అంటున్నారు పెద్దవాళ్ళకి కూడా చెప్పొచ్చు, నేను పెద్దవాళ్ళ దగ్గరికి ఇంకా పోలేదు, అంటే ఐ డూ వర్క్ ఫర్ కంపెనీస్ అండ్ ఆల్ దాట్ అండ్ లైఫ్ స్కిల్స్ అండ్ ఆల్, కానీ నేను ఎక్కువ నేను ప్రోగ్రామ్ అయితే పిల్లలకే కదండి నాకు, ఐ దే ఆర్ మై టార్గెట్ అనమాట రైట్ ఫ్రమ్ నర్సరీ నుంచి. సో దేర్ ఆల్సో ఐ ప్లే అ మదర్ కదా, అఫ్ కోర్స్ ఐఎమ్ డెఫినెట్లీ మదర్ టు తరుణ్. ఎక్కడ అంటే మదర్స్ డే రోజు ఏం చేసినాడు తెలుసా, బ్లింకెట్ నుంచి ఒక సాష్ తీసుకుని వచ్చి రాత్రి 11 గంటలకు నాకు వేసినాడు బెస్ట్ మామ్ అని. అది చెప్తున్నా మిస్ అయినాడు అనేసి కాదు, ఆ రోజు లేట్ వచ్చినాడు, వచ్చింది వచ్చినాడు రియలైజ్ చేసినట్టున్నాడు, అరే అమ్మకని నేను ఏమి ఇవ్వలేదు అనేసి. బ్లింకిట్ ఉంది కదా, బ్లింకిట్ నుంచి ఫాస్ట్ తీసుకొని మామ్ అని అప్పటికి ఐ వెంట్ ఆఫ్ ఇన్ టు మై యూనో నైట్ డ్రెస్ అనమాట. సో నేను అయ్యే ఉండరా ఉండరా, నేను చీర మార్చుకున్నాను, చీర మార్చుకొని ఇప్పించుకున్నాను ఆ సాష్ని. సో దట్ యూ నో హీ రియలైజెస్ సీ హౌ వెల్ మై మదర్ హెస్ రెస్పెక్టింగ్ వాట్ ఐ వాట్ ద లిటిల్ ఐఎమ్ డూయింగ్ ఆల్సో అనేసి.
3: వెరీ గుడ్ వెరీ గుడ్, దట్స్ సో నైస్.
4: దేర్ ఇస్ సెల్ఫ్ యూనో, యూ గివ్ అ సెన్స్ ఆఫ్ యూనో రెస్పాన్సిబిలిటీ టు అ రిలేషన్షిప్ కదా.
3: చెప్పండి, తను బాగా నాటి ఉండేదా చిన్నప్పుడు, బాగా మొండి చేసేదా?
4: లేదు, హీ వాజ్ వెరీ టిమిడ్, వెరీ స్వీట్ బాయ్, వెరీ టిమిడ్ అండ్ ఫాదర్ వాజ్ వెరీ ప్రొటెక్టివ్ అబౌట్ హిమ్. ఐ థింక్ అదే చాలా టిమిడ్నెస్ వచ్చేసింది అనుకుంటా, లావుగా ఉండడంతో పక్కకు ఎవరితోటి మాట్లాడేవని సిగ్గు, అది ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే వాడు ఇప్పుడు సినిమాకి పోయినాక he is not that proper that fitness freak laga led vadu, he is not that hero material also, though he has worked as hero in some of the films, he is not the hero material at all ante, but vadiki aa confidence level inka vadiki inka, and he is a foodie manje vintadu vane vadiki ishtam. And
3: what does he like, what does he like of the most ante chaala ishtam.
4: అదే నిన్ననే అన్నాడు, అమ్మ రేపటి నుంచి ఐ వాంట్ అ ప్రాపర్ డైట్ అంటే మా రోజ్ చికెన్. అవును రోజ్ చికెన్ ఉండాలి అట్లా.
3: ఓకే, సో చికెన్ ఇస్ హిస్ ఫేవరెట్.
4: చికెన్ మటన్
3: బాగా కక్క ముక్క.
4: అవును, ఎక్కడ ఎక్కడ నేను ఇది చేసి కాంప్రమైజ్ అయ్యేది లేదు అంటాడు, నోటి వరకే అంటాడు, తర్వాత వచ్చే వరకు టేస్ట్ బట్ రియలీ టెంప్టింగ్ టు ఈట్ ఎవ్రీథింగ్.
3: అంత షైగా ఉంటాడు అని చెప్పారు కదా తరుణ్, హౌ కమ్ హీ ఓవర్ కేమ్ ఆల్ దాట్ అండ్ మూవీస్ ఇవన్నీ ఎలా, హౌ డిడ్ హీ గెట్ ఇన్ టు ఆల్ దిస్?
4: అంటే వాడు చాలా టిమిడ్ అనేసి అనేది, ఎందుకంటే నిజంగా అగ్రీడ్, వాడు ఎట్లా అంటే వాడిని పక్కింటి కూడా పేయాలని చెప్పేది, వాడిని కింద దించొద్దు, వాడిని కాన్స్టెంట్లీ ఐ హ్యాడ్ టు యునో హ్యావ్ అన్ ఐ ఆన్ హిమ్. అందుకనే హీ డిడ్ అలౌ మీ టు డూ ఎనీథింగ్ ఆల్సో, జాబ్ చేస్తానంటే కూడా ఎక్కడైనా, ఎందుకంటే వీ హ్యాడ్ ఫైనాన్షియల్ బికాస్ హీ ఆల్సో హ్యాడ్ రిజైన్డ్ హిస్ జాబ్ కాబట్టి మాకు కొంచెం ఇబ్బందులు ఉండేవి అనమాట. ఎక్కడైనా నేను చేస్తానంటే ఒప్పుకోలేదు ఆయన. అసలు నేను ఆర్ట్ టీచర్ గా హెచ్పిఎస్ జాయిన్ అయిన తర్వాత ఒక పెద్ద గొడవ చేసుకుని జాయిన్ అయినా, నాకు ఎవరో ఇంకొక ఒక వెల్ విషర్ ఆయన తీసుకొని వచ్చి చూపించిన పేపర్లో యాడ్ ఉంది చూడు నువ్వు అప్లై చేయనేసి అట్లా అయింది. వాడు 8 ఇయర్స్ కు వాడినే నేను చూసుకోవాలి, వాడేమి హ్యాండ్ఫుల్ అట్లా ఎట్లా అంటే నాకు కూడా ఐ ఫెల్ట్ అఫ్ కోర్స్ కొంచెం ఒక్కొక్కసారి నేను ఏదో లూజ్ అవుతున్నాను, నా కెరియర్ అంతా పోతుంది, నా టెక్నికలీ ఎవ్రీథింగ్ ఇస్ అడ్వాన్సింగ్, నాకు నాలెడ్జ్ అంతా పోతుంది కదా అనేది ఒక ఫీలింగ్ ఉండే కానీ, బట్ దెన్ ఆయన అన్నాడు నీకు తర్వాత నీకు ఎక్కడైనా దొరుకుతుంది బికాస్ యూ హ్యావ్ ఆర్ట్ ఇన్ యువర్ యూనో హ్యాండ్, నువ్వు ఏదైనా చేసుకోవచ్చు, కానీ ఇప్పుడైతే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని. వాడు తర్వాత నీ పక్క కూర్చోనే కనుక టైం ఉండదు, ఇప్పుడు టైం ఉంది కాబట్టి కూర్చోవాలి, పక్కన కూర్చోవాలని చూసుకోవాలి అట్లా చేసే వరకు స్కూల్లో కూడా వాడిని చాలా రికార్డ్ చేస్తున్నారు, ఎందుకు ఇంత రోజు తీసుకొని వచ్చి కూర్చోబెట్టి పోతున్నారు, ఏమి రోజు వచ్చి తీసుకుపోతున్నారు, యూ కెన్ డూ సంథింగ్ ఎల్స్ కదా అట్లా ఇట్లా అని స్కూల్లో కూడా దే యూస్ టు బులీ అన్నమాట. అట్లా ఉండేది, బట్ హీ వాజ్ వెరీ ఇంటెలిజెంట్, అన్నింటిలో ఫస్ట్ వచ్చేది, హీ వాజ్ బెస్ట్ ఆల్రౌండర్. వాడికి ఆల్మోస్ట్ 8th క్లాస్ వరకు వాడికి వచ్చింది అనమాట. వానికి మ్యాజిక్ నేర్పినాం, వానికి స్విమ్మింగ్, తర్వాత టెన్నిస్, కొంచెం బోల్డ్ కావాలని అన్నిటికీ నేను పోవాలి, నేనే తీసుకుపోవాలి రావాలి అట్లా అనమాట. నో రిగ్రెట్స్, because you know he was learning something. After all, he's my child also, kada anedi. I didn't have any argument with my husband anamata. I did it, and then tarvata oka sari class lo kuda vaadiki anni chance unnapudu kuda vaani leader ga teeskoledu. Aitha ma ayana vachi anni vaadiki undali ani ayanaku నువ్వు ఉండబట్టి అట్లా అవుతుంది, నేను వద్దు అంటే నేను అదే స్కూల్లో జాయిన్ అయినా అది ఇది అని ఇంట్లో. దట్ వాజ్ వన్ డ్రామాటిక్ పీరియడ్ అనమాట. అయితే ఆమె క్లాస్ నుంచి నెట్టేసింది, ఐ డోంట్ వాంట్ దిస్ చైల్డ్ ఇన్ మై క్లాస్, యూ వాంట్ మేక్ ఇన్ యూ వాంట్ మీ టు మేక్ ఇన్ మై లీడర్ అట్లా ఇట్లా అని. అయితే ఆ సెక్షన్ నుంచి ఇంకొక సెక్షన్ లో తీసుకునేదానికి కూడా వేరే టీచర్స్ కూడా కొంచెం హెజిటేట్ చేస్తున్నారు అనమాట. అంత అక్కడ కూడా వీ హ్యాడ్ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్స్ దట్ హ్యాపెన్ విచ్ మేడ్ ఆల్ ద మోర్ యునో ఇన్సెక్యూర్, ఒక టిమిడ్ గా షైగా అంత. అయితే వాడు ఒక కొంచెం సీనియర్ స్కూల్కి వచ్చినాక హీ టుక్ గ్రూప్, అంటే వాడిని నేను ఆర్ట్ క్యాప్టెన్ చేయలేదు అప్పుడు. అక్కడ వచ్చి నాకు ప్రిన్సిపల్ వచ్చి పిలిచి నన్ను క్వశ్చన్ చేసింది, he's so good in art and you've seen so much, he does so much for the school, and you are still not making him the art captain because he's your son. And you see, yes ma'am, I don't want that you know the tag of being biased be you know to be called because it may affect his growth. And you know, no I am saying this, you are making him the art captain. And I'm a jette art captain chestunnanu because I was the head of the department in art. అయితే అట్లా అయిపోయే వరకు హీ లెట్ ద టీమ్ ఫర్ వన్ కాంపిటీషన్, క్యాప్టెన్ లాగా తీసుకుపోయినాడు. అంటే స్కూల్లో వద్దు అంటే కూడా ఆర్గనైజ్ చేసుకుని తీసుకుపోయినాడు, అండ్ దే గాట్ దే వన్ సో మెనీ ప్రైజెస్ అండ్ దే కేమ్. వచ్చినప్పుడు అప్పుడు ద ప్రిన్సిపల్ యూనో స్పోక్ హై అబౌట్ ఎవ్రీథింగ్, అండ్ దెన్ తరుణ్ జస్ట్ వాక్డ్ అప్ టు హర్ అండ్ సెడ్ మ్యామ్ ఐ వుడ్ లైక్ టు టాక్ ఫర్ ఫ్యూ మినిట్స్ అని. అంటే ఐ వాజ్ జిట్లీ, వీడు ఇంత తిమిడి ఏం మాట్లాడతారు ఏం మాట్లాడతారు, యూ ఓన్ బిలీవ్ హీ జస్ట్ హెల్డ్ ది ఆడియన్స్ సైలెంట్ అనమాట. అట్లా ఎట్లా అంటే చిన్న పిల్లలు అంత మొత్తం అసెంబ్లీ ఎవ్రీ వన్ లిసనింగ్ టు హిమ్ ద వే హీ స్పోక్ యూనో టీచర్స్ కేమ్ అండ్ హగ్ మీ అండ్ సెడ్ వాట్ అ బాయ్ యూ హ్యావ్ అనేసి. వి నెవర్ రియలైజ్ అప్పటి వరకు వాడిని అక్కడ డిబేట్ కు పెట్టినా తీసుకోకపోయేది, వాడిని ఎక్కడైనా యూనో ఈ 1 మినిట్ 2 మినిట్స్ స్పీచెస్ ఉండేది దానికి తీసుకోకపోయేది, యూఆర్ ఓన్లీ ఫర్ ఆర్ట్ యూ కాంట్ స్పీక్ యూర్ తినేది అట్లా ఇట్లా అనే వాళ్ళు. అది అంతా దెన్ స్లోలీ స్టార్టెడ్ యూనో హీ స్టార్టెడ్ టాకింగ్, అండ్ వాళ్ళ నాన్న కూడా ఈ జస్ట్ సెండింగ్ ఫర్ కాంపిటీషన్స్ అనమాట. ఎక్కడ మైసూరు ఢిల్లీకి అంత పోయినది అనమాట, హీ రిప్రజెంటెడ్ ద స్టేట్ సో హీ అనుకుంటాం. బట్ అయినా కానీ ఆ షేడ్ ఆఫ్ యూనో దట్ ఇంట్రోవర్ట్ ఫీలింగ్ వాజ్ దేర్ ఇన్ హిమ్, కొంచెం ఆ బల్కీగా ఉండే వరకు కొంచెం. తర్వాత ద యునో ద ట్రామా దట్ హీ వెంట్ త్రూ అవుట్ ఇన్ ద స్కూల్ ఆల్సో మేడ్ హిమ్ విత్ టిమిడ్ అనమాట. ఐ వుడ్ రియలీ బ్లేమ్, దేర్ ఆర్ మెనీ, జస్ట్ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ దట్ ఐ టోల్డ్ యూ, దేర్ ఆర్ మెనీ మెనీ ఇన్సిడెంట్స్ దట్ రియలీ యునో పుట్ హిమ్ టు నాట్ టు బ్రింగ్ అవుట్ హిస్ టాలెంట్స్ లాగా అట్లా ఉన్నాయన్నమాట. బట్ నో వేర్ అస్ పేరెంట్స్ వీ నెవర్ డిస్కరేజ్డ్ హిమ్ కాబట్టి హీ వాజ్ గుడ్ థింగ్. మ్యూజిక్ లో కూడా అసలు తబ్లాలో హీ గాట్ ఆల్ ది ఇన్స్ట్రుమెంట్స్ ది ఒక కాంపిటీషన్ ఉంటే డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ హీ వన్ ద ఫస్ట్ ప్రైజ్ అనమాట. హీ వాజ్ గుడ్ అట్ విత్ మ్యూజిక్ ఆల్సో. సో కానీ ఎక్కడ వాడిని ఆర్ట్ అని ఒక బ్రాండ్ పెట్టేసినాడు, నీకు ఆర్టే వచ్చు నీకు డ్రాయింగే వచ్చు అని. ఏ లెవెల్ కింద అంటే స్కూల్లో వాడు క్లాస్ వాడు పిల్లలు వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ హిస్ క్లాస్ ఇన్ వన్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ అండ్ అరే నువ్వు రోడ్లో డ్రాయింగ్ వేసుకొని అయినా నువ్వు సంపాదించుకొచ్చురా అని అన్నాడు. సో ఐ టుక్ హిమ్ టు వన్ పర్సన్ యూనో హూ వాజ్ జస్ట్ స్కూల్ ఎదురుగా ఒక బస్ స్టాండ్ దగ్గర ఒక ఓల్డ్ మ్యాన్ వుడ్ డ్రా ఆన్ ద రోడ్ యూనో అండ్ వే సిట్ అసైడ్ పీపుల్ వుడ్ పుట్ సమ్ మనీ అండ్ గో. సో ఐ సెడ్ సీ దర్ ఇస్ సో మచ్ ఆఫ్ రెస్పెక్ట్ ఇన్ ఎర్నింగ్ మ్యాన్, he is not begging or anything, see how much through his art he is so there is so much of dignity in what he is doing, so don't you worry, even if you have to go on.
5: Yes, I showed
3: it. Because school people chupinchar, Begumpet school.
5: Chupicham. And unfortunately school, and that man was featured in one of the, in some magazines also. An old man.
3: Seriously.
5: He would draw every day, just up in many, many, many can in, can recollect this, those who passed the
3: test. Please, let me check on the group person, like HPS Mundra,
5: school, Edruga. బస్ స్టాండ్ ఉంది, బస్ స్టాండ్ వెనుకకు ఒక కాలేజ్ ఉంది, ఒక విమెన్స్ కాలేజ్ ఉంది అక్కడ. ఆ ఏరియాలో హీ వుడ్ సిట్ అండ్ హీ వుడ్ డ్రా అన్నమాట. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ సినిమా దట్ యు కెన్ షో యువర్ ఎక్స్పర్టీస్, యూ కెన్ డూ ఇట్ ఎనీ ఇన్ ఎనీ ఫీల్డ్. అట్లాని మీకు ప్యాషన్ ఉంది, ఓకే, అంటే అది అన్నమాట. అట్లా వీ న్యూ దట్.

0: But I didn't go there. My father, my brother-in-law, they said he spoke so confidently on his feet. So atla vadiki, a feel lo vadiki, he's got that depth and he's got that confidence in him. Edo chestaru anna oka oka assurance mark kuda unnad anamata.
1: And you did a very good job in teaching that. చాలా బాగుంది. సో నెక్స్ట్ అమ్మ, మరి మీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు అసలు మూవీస్ లో చేసింది ఎట్లా అనిపించింది? అసలు రావడం ఒక ఎత్తు, మీరు చేస్తాను అనుకోలేదు అని అని చెప్పారు చాలా చోట్ల, మీకు ఎలా అనిపించింది చేసినప్పుడు ఫస్ట్ టైం?
0: అదే ఇప్పుడు మీరు అన్నది, మీరు యూ అంటే మనం ఒక దారి చూపించగలుగుతాం. యూ గేవ్ ఎమ్ ది ఆపర్చునిటీ అనేది, వీ డెంట్ గివ్ ఎనీ ఆపర్చునిటీ గవర్నమెంట్, దర్ ఇస్ అన్ ఆపర్చునిటీ, యూ హ్యావ్ టు గ్రాబ్ ఇట్ అంతే. యూ హ్యావ్ టు బీ లైక్ వాటర్ అనమాట, జస్ట్ కీప్ ఫ్లోయింగ్ ద ఫ్లో అనేసి. సో వెన్ మై హస్బెండ్ పాస్డ్ అవే, ఇన్ని కాల్స్ వస్తూనే ఉన్నాయి నాకు. అంటే ఇప్పుడు నిద్రకు వేరే దగ్గరకు పోవాలని అంటారు కదండి, అట్లా నేను చెన్నైకి ఆఫ్టర్ ది పార్టీ హ్యాడ్ టు గో టు చెన్నై వెన్ దేర్, అండ్ అక్కడ నాకు కాల్స్ వస్తుందనమాట ఫిదాలా చేయమని చెప్పి. అయితే నేను తరుణ్కి ఇంటికి వచ్చినాక, ఐ జస్ట్ టుకెట్ లైట్ ఇంటికి వచ్చినాక మళ్ళీ అగైన్ ఐ గాట్ ద కాల్. అప్పుడు తరుణ్ చెప్పిన, తరుణ్ ఇది ఏదో ఫ్రాంక్ కాల్ ఉన్నట్టుందిరా, సంబడి కాలింగ్ ద్వాట్ అనేసి అంటే, ఎవరు ఏంది అని అంటే, ఇట్లా శేఖర్ కమలా గారు వాళ్ళు ఆఫ్ ఉంటారంటే. ఎందుకంటే నేను ఐమ్ వెరీ బ్యాడ్ విత్ మూవీస్ అనమాట, ఎవరు ఏందని నాకు అంత తెలియదు. చూడండి ఆల్వేస్ చూస్తూ థింక్ త్రీ ఆర్ సిట్టింగ్ ఎంత మూవీ ఫర్ ద మూవీ ఇస్ వేస్ట్ ఆఫ్ టైమ్ అని అనుకునేది. అటువంటిది నవ్ వియర్ ఆల్ ఇన్ టు మూవీస్. అయితే వాడు వాడు అన్నాడు, ఏంది అంత పెద్ద డైరెక్టర్ నేను తెలుస్తున్నాడంటే, చూసుకో నీకు ఎట్లయినా దొరకదు ఛాన్స్, నువ్వు ఎక్కడి యాక్టింగ్ నువ్వు అని. అంటే వాడు అనుకోకుండా అన్న సీన్, షార్ట్ ఫిల్మ్ ఇట్ వాజ్ అ కాంపిటీషన్, అందులో నన్ను మదర్ రోల్ ప్లే చేసినాను నేను. వీతు వర్మ వచ్చింది, అది చూసేసి దే వాంటెడ్, అండ్ మై వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ రికమెండెడ్ అండ్ సీన్ దాట్ పెళ్లి చూపుల్లో కో డైరెక్టర్ హీ వర్క్డ్ అనీష్ కుర్విలా, హీ వర్క్డ్ ఫర్ ద మూవీ, హీ వాజ్ అ క్యారెక్టర్ ఇన్ దట్ మూవీ పెళ్లి చూపుల్లో. ఆ షూట్ ఇంట్లోనే అయింది, మా ఇంట్లో అయింది. అప్పుడు హీ సా మీ, సో హీ సెడ్ ఎస్ దిస్ షీ విల్ సూట్ ద క్యారెక్టర్ అని. ఐ హీ ఆల్సో వాజ్ అనదర్, హీ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ యూనో డిసైడింగ్ మీ యాజ్ ది రోల్ ఫర్ అట్లా వచ్చింది అనమాట. సరిపోయినా చేసినా మళ్ళీ ఐ హ్యావ్ టు బ్యాలెన్స్ మై క్లాసెస్ కదా, ఐబీలో ఉంటాయి నేను. ఐబీలో ఐ వాజ్ పార్ట్ టైం ఫ్యాకల్టీ ఫర్ విజువల్ ఆర్ట్ అనమాట. సో నేను ఐ సెడ్ త్రీ డేస్ ఐ కెన్ గివ్ ఓన్లీ ఫోర్ డేస్, ఐ క్యాన్ గివ్ త్రీ డేస్ ఇన్ ద త్రీ డేస్ బికాస్ ఐ హ్యావ్ మై రెస్పాన్సిబిలిటీస్ అని అంటే, వాళ్ళు వచ్చి లే మ్యామ్ ఓన్లీ ఫోర్ డేస్ అని చెప్పినారు, కానీ బట్ ఇట్ వెంట్ ఆన్ ఫర్ సమ్ మోర్ టైం. సో త్రీ డేస్ నాకు క్లాసెస్ అయిపోగానే ఇమ్మీడియట్లీ ప్యాక్ మై బ్యాగ్స్ అండ్ ఐ వుడ్ గో అవే, బికాస్ దట్ ట్రామా వెరీ వెరీ యూనో ఇట్ వాజ్ వెరీ డిప్రెసింగ్. ఎందుకంటే ఐ వాంటెడ్ టు రన్ అవే ఫ్రమ్ ద సిచ్యుయేషన్. యాక్చువల్లీ చెప్పకపోతే మీరు ఎట్లా వచ్చింది యాక్టింగ్ అని అంటే, నాకు ఛాన్స్ అనుకోకుండా వచ్చింది, అది దేవుడు ఇచ్చిందో ఏమో మరి. ఐ బికాస్ హీ వాంటెడ్ మీ టు రన్ అవే ఫ్రమ్ దట్ సిచ్యుయేషన్ ఏమో మరి. నాకు పెళ్లి చూపులు గెయినింగ్ గ్రౌండ్స్ తెలుసు నాకు, దిస్ ఇస్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ అనేసి. అండ్ ఇంకొకటి నాది మైన్ అఫ్ కోర్స్ లాస్ ఆఫ్ మై హస్బెండ్ వాజ్ అనదర్, దట్ వాజ్ వెరీ డిప్రెసింగ్. సో బోత్ ది ఎమోషన్స్ ఐ కుడ్ బ్యాలెన్స్ అట్ బాన్సువాడ.
1: ఆసమ్ ఆసమ్ అమ్మా, అసలు ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ ఫీట్ టు పుల్ ఆఫ్.
0: అదే, డోంట్ యూ థింక్ ఇట్ ఇస్ డెస్టినీ? ఐ థింక్ still when you respect your life, you know, probably everything will come on a platter to you, and this was the naku this was the
1: vision. Yeah, me vision lo it came true. meeku ippudu nachina directors evaraina unnaro, like now that meeru inta mandi directors ni kalustunnaru, vallato maatladutunnaru, meeku ila nachina vallu evaraina unnara
0: ante? అట్లా మనం వీ కాంట్ పిక్ ఆన్ ఎనీ వన్ అంటే, ఎందుకంటే ఈచ్ వన్ హ్యాస్ దియర్ ఓన్ వే ఆఫ్ స్టోరీ టెలింగ్, ఈచ్ వన్ హ్యాస్ దర్ ఓన్ వే ఆఫ్ డైరెక్టింగ్ అ ఫిల్మ్ అనమాట.
1: విజ్డమ్ జస్ట్ ఒక విజ్డమ్ ఇంపార్ట్ చేయాలి అనుకుంటే కొంచెం
0: అదే ప్లాన్, టైమ్ ని ప్లాన్ చేసుకోవాలండి. యూ హ్యావ్ టు క్యాప్చర్ ఈచ్ మూమెంట్ అనమాట, డోంట్ గివ్ ఇట్ అవే టు ఎనీబడి, డోంట్ you know, let it go away unnoticed. You have to capture each moment. Atla ankunte your day will be

0: Wonderful. You will have very good sleep and not. And something where you have faltered, where ekkano ok degra, I mean every day will not be the same thing. Ekkano ok degra manaku emotions or lekapothe guests or edo okati ayindi ankonde. Next day, yes, I'll have to make it up next day. It's all a part of life and ankonde. Next day we'll have to make the loss and not make up the loss. Atla cheskuntu pote matram definitely I think each one will be successful in our own life and not. We'll be happy.
1: Awesome, Amma. Thank you. చాలా మీను నేర్చుకోవాలి అంటే చాలా చాలా ఉన్నాయి. ఐ వుడ్ లవ్ మా లిసనర్స్ కి మీరు ఇలాంటి ఆపర్చునిటీస్ ఇస్తే డెఫినెట్ గా మేము ఇంకొక ఇంటర్వ్యూ కాదండి, ఇంకా చాలా చేసుకుంటాము. అండ్ మీతో కబుర్లు చెప్పుకుని మన లిసనర్స్ కాల్ ఇన్ చేసుకుని మాట్లాడుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫ్రమ్ విరిజల్లు అండ్ తెలంగాణ రేడియో షోర్మ. విల్ మీట్ యూ అగైన్ సూన్. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్
2: థ్యాంక్ యూ. Thank you, Pratyusha. Thank you, Virijalu. Thank you, all the listeners. Thank you so much.
3: We care for our loved ones, but how do we create legacy for them? Hi, this is Satya Dasri. Let me help you to build wealth for your loved ones, like I did for many of my clients. Call me to help you.
4: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
5: Mantra India is now available for full-service catering.
6: Full-service catering.
5: They provide cutlery, bartender service, on-site cooking service for various menus like dosa, tandoor, etc. Enjoy their catering in your backyard or hotel, wineries, community centers or venues like Hyatt, Marriott, and Pullman San Francisco. Mantra India also has a dedicated office open 7 days a week from 10 a.m. to 5 p.m. for catering needs. Email them at mantraindiacatering@gmail.com or call 650-960-1001. Mantra India.
7: Amritam kuda amma cheti vanta mundu digudupe kada. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండోయ్, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
8: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో. Area Entertainment presents sensational singer Ram Miriala.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Ikali Ahuru. ఇవెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా?
7: ఉండిపోదాం.
6: ఎలా? టైం అయిపోతుంది కదా,
7: ఆపేద్దాం.
6: అలా సినిమాల్లోనే అవుతుంది.
7: అయితే అక్కడికే వెళ్దాం.
6: ఏ హీరో, అలా ఎలా?
7: ఓ హీరోయిన్, ఇలా

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanayya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: బ్యాక్ అప్.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
4: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
6: Travelopod
5: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
7: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
8: Congratulations, Vicky.
9: Thank you.
8: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: చిగురు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్ ఇలా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: రాజు, నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Inkendi.
8: మాటలు పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసిన అదే.
7: ఓ కంసామిద.
8: కంసామిదానా అంటే?
7: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
8: కంసామిద.
7: బై.
8: కంసామిదా.

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com.

0: పోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
1: తెలుగు ఎఫ్ఎం రేడియో,
2: విరిజల్లు రేడియో.
0: మజా చేయాలా.

ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఏమైంది నీకు?

0: అప్పా అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం అక్కాయ్.
2: Hey, don't stop that.

0: Hey, don't stop dancing. Bona Carlo loading.
1: Looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
3: ట్రావెలోపాడ్
2: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
4: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Oka dantho okati kalisi pani cheyani software lu konadam ante naaku chaala ishtam.
5: Nenu paniki rani mariyu vaadadaniki kashtanga unde software ni maatrame vaadtanu.
4: Nannu evaraina track chestunte naaku bhale ishtam.
5: Privacy evadiki kavalandi?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఇవెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
4: ఉండిపోదాం.
3: ఎలా? టైం అయిపోతుంది కదా,
4: ఆపేద్దాం.
3: అలా సినిమాల్లోనే అవుతుంది.
4: అయితే అక్కడికే వెళ్దాం.
3: ఏ హీరో అలా ఎలా?
4: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలా?
0: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ రికీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: When a girl hugs you and says love you, let charam bola. When she looks at you and looks to you, let

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: ముద్దుల ముమ్మారావు గారు పెద్దమ్మాయి 18 చిన్న కోడలు 48 నీళ్ళు వసుకుందంట. రంగులు రాజారావు గారు 3 అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు 4 అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు సిట్టమ్మ దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుళ్ళి వదిలేచారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేరు కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
5: ఉండిపోదాం.
4: ఎలా? టైం అయిపోతుంది కదా.
5: ఆపేద్దాం.
4: అలా సినిమాల్లోనే అవుతుంది.
5: అయితే అక్కడికే వెళ్దాం.
4: ఏ హీరో అలా ఎలా?
5: ఓ హీరోయిన్.

0: for you. ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Raju, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
10: చెప్పాలే, గాని డోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
9: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: in a cup.
1: Don't stop dancing. Pona galu loading.

0: స్థలం కొట్టు చిల్లం కొట్టు మన దగ్గర ప్లేస్ మారు కొట్టి పెంచు ధర డోసు.
1: Hey, don't stop dancing. Punagalu loading.

0: one more time, please.
1: Ajara jamada chetam kira kundi tune na.

Hey, don't stop dancing. Bonacano loading.

0: మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
1: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్ Tech Realtor Nagaraj Annaya. Call him at
4: 408-805-4653 or visit nagarajhomes.com. And is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho One.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.